శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 16వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 8వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 58 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రీ సూర్యభగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి, తెల్లని పద్మమును ధరించి, లోక రక్షణమునకై ప్రతి నిత్యమూ ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు, గ్రహరాజైన సూర్యభగవానుడు. ఆ ఆదిదేవునకు నమస్కారం.

0: ఇది సూర్యాష్టకం.
1: ఆదిత్య హృదయం. త్రేతాయుగమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో వి దస్తగిరి గారు చెప్పే హితోక్తులు విందాం.
1: బలమే జీవనం, బలహీనతే మరణం అన్నాడు స్వామి వివేకానంద. శారీరక బలం లేకపోతే మానసిక బలం కూడా ఉండదు. మానసికంగా బలంగా లేని వారికి ఆధ్యాత్మికత అంతుపట్టదు. వ్యాయామపుష్ట గాత్రస్య బుద్ధిస్తేజో యశోబలం ప్రవర్ధంతే మనుష్యస్య తస్మాత్ వ్యాయామమాచరేత్. అంటే వ్యాయామంతో పుష్టి చెందిన శరీరం గల మనిషికి బుద్ధి, తేజస్సు, కీర్తి వర్ధిల్లుతాయి. కనుక నిత్యం శారీరక వ్యాయామం చేయాలి. కేవలం ఏకాగ్రతతో ఆడే ఆటలైన చదరంగం, షూటింగ్ లాంటివి ఆడే క్రీడాకారులు కూడా నిత్యం వ్యాయామం చేసి తమ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ధార్మిక ప్రవచనాలతో ప్రపంచం పూర్తిగా మారదు. మన మంచితనం మాత్రమే చూసి ప్రపంచం మనలను గౌరవించదు. మన జ్ఞానంతో పాటు బలం కూడా ఉంటేనే ప్రపంచం మనలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అగ్రత చతురో వేదాన్ పృష్టత సశరం ధనుః ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అన్నారు. విజ్ఞాన శాస్త్రానికి మూలాలైన వేదాలు ముందు నడుస్తుంటే వాని రక్షణకై ధనుర్బాణాలు సిద్ధంగా ఉండాలి. ఇటు బ్రహ్మశక్తి, అటు క్షాత్రశక్తి రెండూ ఉండాలి. అటు మాటలతోనూ, ఇటు సాయుధ పోరాటంలోనూ గెలవడానికి సిద్ధంగా ఉండాలి. సంపదను, ధర్మాన్ని రక్షించుకోవడానికి తెలివితేటలతో పాటు బలం కూడా ఉండాలి. శాస్త్రశక్తికి శస్త్రశక్తి తోడైతేనే శాస్త్రశక్తి రక్షించబడుతుంది. వనాని దహతో వహ్నే సఖాభవతి మారుతః స ఏవ దీపనాశాయ కృషే కస్యస్తి సహృదం. చాలా బలంగా ఉన్న అగ్నిదేవుడు అడవిని కాలుస్తున్నప్పుడు అగ్నికి వాయుదేవుడు స్నేహితునిగా సహాయపడుతూ ఆ అగ్నిని మరింత విస్తరింపజేస్తాడు. అదే అగ్నిదేవుడు చిన్న దీపంగా మారితే గాలి ఆర్పివేస్తాడు. అంటే బలహీనులకు ఎవరూ సహాయం చేయరు. మనిషి అన్ని విధాల పుష్టిగా ఉన్నప్పుడే అందరూ అతని చుట్టూ చేరుతారు. అదే బలహీనుడైన వాని వద్దకు ఎవరూ వెళ్లరు. ఇంకా అవకాశం చూసుకొని అవమానిస్తారు. కావున శక్తి ప్రాధాన్యతను గుర్తించి మనం మన సమాజం శక్తివంతమయ్యేలా చూడాలి. దైవం కూడా బలహీనులకు సహకరించడు. బలవంతుడు గౌరవింపబడుట, బలహీనుడు అవమానింపబడుట సృష్టిలో జరుగుతున్న విషయమే. ప్రకృతి ధర్మంలో కూడా ఇదే కనిపిస్తోంది. అందుకే మన శాస్త్రాలు కూడా శక్తిని ఉపాసించాలని, శక్తివంతులు కావాలని చెప్తున్నాయి. నాయమాత్మ బలహీనేన లభ్యః అని ఉపనిషద్వాక్యం. అంటే బలహీనునికి దైవ సాక్షాత్కారం కూడా లభించదు. మనం పూజించే దేవీ దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే, అయినా రణకర్కశులే. అంటే బలాన్ని సంపాదించి శస్త్రాలు ధరించి శక్తి ప్రదర్శన చేయాలని కాదు. నీ దగ్గర బలం ఉంటేనే నువ్వు చెప్పే మంచి మాట ఎవడైనా వింటాడు, మంచిని ఆచరిస్తాడు. మానసికంగా కరుణామూర్తులుగా ఉండాలి, శారీరకంగా అవసరమొస్తే రణకర్కశులుగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవింపబడతారు. నాభిషేకో న సంస్కారో సింహస్య క్రియతే మృగై విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. అడవిలోని జంతువులన్నీ పట్టాభిషేకం చేసి గాని ఎన్నుకొని గాని సింహాన్ని రాజుగా చేసుకోలేదు. సింహం తనకున్న బల పరాక్రమాలతో స్వయంగానే మృగరాజు గౌరవాన్ని సాధించుకున్నది. మన శక్తి సామర్థ్యాల ద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఛత్రపతి శివాజీ వంశపారంపర్యంగా రాజ్యాన్ని పాలించలేదు. అతని బలంతో రాజ్యాన్ని స్థాపించి విదేశీ పాలకుల గుండెల్లో నిద్రపోయాడు. స్వామి వివేకానంద కూడా ముందు మైదానంలో ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢపరుచుకున్న తర్వాతనే భగవద్గీత బోధిస్తానని తెలిపాడు. పాదాహతం యదుత్

0: ఉత్థాయ మూర్ధానమధిరోహతి స్వాస్థదేవాపమానేపి దేహినస్తద్వరం రజః. మానవులు నడుస్తున్నప్పుడు వారి పాదములచే తొక్కబడిన ధూళి కూడా ఆ అవమానమును సహించలేక పైకి లేచి వారి శిరస్సులను అధిరోహిస్తుంది. అంటే అవమానాన్ని ధూళి సైతం తట్టుకోలేదు. మరి మనిషి ఎందుకు భరించాలి? అవమానాలు రావద్దు అంటే శక్తిని సముపార్జించాలి. శక్తిహీనం శవం శవం, శక్తిలేని మనిషి శవంతో సమానం. నిరంతర సాధనతో శక్తిని పొందాలి. ఆ శక్తిని మంచి పనులకు వినియోగించాలి. శక్తివంతుడైన రావణుడు శీలం లేని కారణంగానే రాముని చేతిలో మరణించాడు. అట్లే అనేక మంది కూడా నశించారు. అజేయ శక్తిని సంపాదించాలి. సుశీలంతో ప్రపంచాన్ని జయించాలి.
1: మీరింతవరకు వి దస్తగిరి గారు చెప్పిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రాల నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పాడుదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా
0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే

0: కృత్రిమ మీద అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళకు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్టాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
3: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో

0: ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रशासनस्य प्रमुखरूपेण निरन्तरजनसेवां कुर्वता 25 वर्षाणि पूर्णानि कृतानि. अस्मिन् अवसरे प्रधानमन्त्री नवदिल्ल्यां विकसितभारतसङ्कल्पसभां सम्बोधितवान्. सः उक्तवान् यत् भारतं दूरदर्शीनीतिभिः अथ कठिनपरिश्रमेण च 47.5 वर्षपर्यन्तं వికసితరాష్ట్రస్య స్వప్నం నిశ్చితరూపేణ సాకారయిష్యతి. వికసితభారతసంకల్పసభాం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వేషాం నాగరికాణాం కృతే సమాధానోపాయానాం ప్రదానే కేంద్రితాః సంతి.
2: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్యా సబ్కీ హై तो समाधान भी सबके लिए होना चाहिए और इसलिए हमने सुशासन को सैचुरेशन से जोड़ा. सैचुरेशन यानी हर लाभार्थी जुड़े, कोई पात्र छूटे नहीं, कोई हकदार पीछे रहे नहीं और किसी के हक पर कोई डाका न डाल सके.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం యశోభూమి ఇత్యత్ర ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇత్యస్య దశమ సంస్కరణస్య ఉద్ఘాటనం కరిష్యతి. హ్యః ఆరబ్ధః హ్యః అయం చతుర్దివసీయ కార్యక్రమః దూరసంచార విభాగేన అథ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇత్యనేన చ సంయుక్త రూపేణ ఆయోజ్యతే. అస్మిన్ కార్యక్రమే దూరసంచారస్య, అంకీయ సంపర్కస్య తథా ప్రౌద్యోగికీ నవోన్మేషస్య క్షేత్రేషు భారతస్య ఉల్లేఖనీయ ప్రగతిం ప్రదర్శయిష్యతే. సహైవ వైశ్వికస్తరే సహకారాయ, నివేశాయ తథా జ్ఞాన వినిమయాయ అయం కార్యక్రమః మంచం ప్రదాస్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: అద్యతనాః తిష్ఠంతు, అగ్రేసరాః భవంతు. ఎక్స్ పటలే @AIR న్యూస్ హిందీ అథ ఇన్స్టాగ్రామ్ మాధ్యమే AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యత్ర అస్మాన్ అనుసరంతు.
1: వస్తు సేవాకర పరిషదః 57వ ఉపవేశనం అద్య నవదిల్ల్యాం భారత మండపం ఇత్యత్ర ఆయోజయిష్యతే. वित्तमन्त्रिणः निर्मला सीतारमण इत्येतस्याः अध्यक्षतायां भविष्यमाने उपवेशने वस्तु सेवाकर सम्बद्ध विवादानां समाधानाय तथा क्रय सम्बद्धकर समायोजनस्य प्रवाहं सुदृढीकर्तुं नीति सम्बद्ध परिष्काराणां विषये चर्चा भविष्यति. अस्य उद्देश्यम् अनुपालनाय अपेक्षितं समयं व्ययञ्च न्यूनीकरणमस्ति. वित्तमन्त्रालयस्य सूत्रानुसारं प्रशासनं वस्तुसेवाकरव्यवस्थायाम् आगामि परिष्काराणां कृते 5 सूत्रसम्बद्धयोजनायाः प्रस्तावं प्रस्तोष्यति. प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः जन्मदिवसस्य अवसरात् सितम्बरमासस्य

0: सप्तदशदिनाङ्के गुजरातस्य वडनगरात् काशीपर्यन्तं प्रारब्धा सेवासङ्कल्पबाइकयात्रा ह्यः सफलतया सम्पन्ना। उत्तरप्रदेशस्य मुख्यमन्त्री योगी आदित्यनाथः भाजपादलस्य राष्ट्रियाध्यक्षस्य नितिननवीनस्य उपस्थितौ गुजरातस्य वडनगरात् काशीपर्यन्तम् आयोजितायाः अस्याः सेवायात्रायाः समापनसमारोहं सम्बोधितवान्। मुख्यमन्त्री योगी आदित्यनाथ उक्तवान् यत् वडनगरात् काशीपर्यन्तमियं यात्रा प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 25-वर्षीयं सेवासङ्कल्पं सम्मानयितुम् एकः अवसरः अस्ति। भारतर्तुविज्ञानविभागेन अद्य केरल, माहे, तमिलनाडु, पुडुचेरी, कराईकल, उत्तराखण्ड, पश्चिमबंगाल, सिक्किम चेत्येतेषां स्थलानां केषुचित् क्षेत्रेषु प्रबलवृष्टेः पूर्वानुमानं कृतमस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. 103.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు రిలే అవుతాయి. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధగీతం, అనంతరం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సీఓపీడీ వ్యాధికి కారణాలు, జాగ్రత్తలు గూర్చి పల్మెనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు అందించే సూచనలు. అనంతరం 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజనిలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. 5:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది.

5:30 లలిత గీతాలు వింటారు. 5:45 మరియు 6:35 సినీ రంజని. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. ఏడు 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 పునఃప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:30 జానపద గీతాలు వింటారు. 8:40 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 అలనాటి మేటి గీతాల కార్యక్రమం, మధుర గీతాలు వినవచ్చు. రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లం వార్తలతో ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి

మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం యుఎస్టీఆర్ ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్టేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్దతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4030 రూపాయల నుండి 3475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2 లక్షల క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటిటి గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు.

0: అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రున్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాతలహరి.

విభిన్న కార్యక్రమాల సమాహారంలో ఈ ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సిఓపిడి వ్యాధికి కారణాలు జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు అందించే సూచనలు, అనంతరం 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.

ఈనాటి ప్రభాతలరి కార్యక్రమంలో ఈరోజుకున్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈరోజు 8వ తేదీ. భారత రక్షణ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన రోజు. నేడు మనం భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1932 అక్టోబర్ 8న ఎంతో గర్వంగా ప్రారంభమైన మన వాయుసేన నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటిగా నిలిచింది. '1947, '45, '71 యుద్ధాల నుండి నిన్నటి కార్గిల్ పోరాటం వరకు మన వైమానిక దళం ప్రదర్శించిన ధైర్య సాహసాలు అద్భుతం. కేవలం యుద్ధాలే కాదు, దేశంలో ఎక్కడ వరదలు భూకంపాలు వచ్చినా దేవదూతల్లా వచ్చి ప్రాణాలు కాపాడేది మన ఐఏఎఫ్ జవాన్లే. నేడు మన తేజస్, రాఫెల్, సుఖోయ్ యుద్ధ విమానాలు ఆకాశంలో చేసే విన్యాసాలు ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో ఉప్పొంగజేస్తాయి. మహిళా పైలట్లు కూడా ఆకాశ వీధుల్లో రైమందిస్తూ దేశ రక్షణలో మేము సైతమంటూ దూసుకుపోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భాన దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక సేవలందిస్తున్న వీర వైమానిక యోధులందరికీ హృదయపూర్వక ప్రణామాలు మరియు శతకోటి వందనాలు తెలుపుదాం. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభూతి గీతం విన్నారు. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: గజ్జా
1: బొబ్బల
2: నడుగులో
1: తామర
2: బుర్రద
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్క్రీన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334. డాక్టర్ సీను నాయక్.

0: పల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: హలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమండ్ షో,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: మరి కాసేపట్లో కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.
3: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
3: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 8639345694.
3: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
0: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ జే బలరామ్ యాదవ్,
0: ఎత్తు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
0: డాక్టర్ జే బలరామ్ యాదవ్,
1: బాపూజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన బ్రహ్మ చిత్రం నుండి ఓ గీతాన్ని.

0: మీరు విన్న పాట ఆకాశమే నీ హతుర చిత్రంలోనిది. ఇప్పుడు సమయం 7:30 వినండి కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్ నిజామాబాద్.
2: ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్ నిజామాబాద్.
3: ఈ రోజు మనము COPD అంటే ఏమిటి, మరి దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటే పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వీరిని అడిగి ఈ COPD అంటే ఏమిటి, దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ రాజేశ్వర్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: COPD అని అంటున్నాం మనం, దీని పూర్తి అర్థం ఏంటో ఒకసారి చెప్తారండి.
4: COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించి దగ్గు దమ్ము లక్షణాలను ఎక్కువ రోజులు ఉంచేటటువంటి వ్యాధి. అంటే చాలా కాలం పాటు విషపూరిత కణాలకు కాని, విషపూరిత వాయువులకు కాని, తర్వాత విషపూరిత రసాయనాలకు కాని ఎక్స్పోజ్ కావడం వల్ల వాయునాళాలలో వాపు రావడము మరియు వాయుగోళాలలో అసాధారణ మార్పులు సంభవించడం మూలంగా లోపలికి వెళ్లేటటువంటి గాలి తగ్గిపోతుంది, ఊపిరితిత్తుల నుంచి బయటకు పోవాల్సినటువంటి గాలి సరిగ్గా వెళ్లకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా ఊపిరితిత్తులు బరువుగాను, అంటే నిండినట్లు, ఛాతి పట్టేసినట్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్నే COPD అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది, దాదాపు ఒక 329 మిలియన్ల మంది COPD వల్ల బారిన పడినారని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము 2,59,000 మంది ఈ COPD వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది.
3: COPD అనేది ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి వయస్సుతో ఏమైనా సంబంధం ఉంటుందా, ఎట్లా?
4: COPD అనేటటువంటిది ముఖ్యంగా వృద్ధుల్లో, అంటే 60 నుండి 65 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే COPD వస్తుందన్నట్టు. కానీ కొద్ది మందులు, అంటే ఈ బీడీలు గాని సిగరెట్లు గాని ఎక్కువగా తాగినట్లయితే కొంచెం ఎర్లీ స్టేజ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది వృద్ధులలో వచ్చేటటువంటి వ్యాధి. అలాగే ఈ ఆస్తమా అయితేనేమో ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ ఏజ్ లో అయినా రావచ్చు. కానీ COPD అనేటువంటి వ్యాధి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో, 65 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తుల్లో వచ్చేటటువంటి వ్యాధి.
3: మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయండి, ఇది ఎట్లా నిర్ధారణ ఎట్లా జరుగుతుందో చెప్పి.
4: ఈ COPD ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ పొగ త్రాగడం, బీడీలు గాని సిగరెట్లు గాని తాగే వాళ్లలో ఈ COPD అనేటువంటి వ్యాధి వస్తుంది. అలాగే కొంతమందిలో బీడీ సిగరెట్లు తాగని వాళ్ళలో కూడా వస్తుంది. ఎవరైతే బీడీ సిగరెట్ తాగేటప్పుడు పక్కనే ఉండి ఆ పొగను పీలుస్తారో వాళ్ళను సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు, లేదా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. సో వీళ్ళలో కూడా COPD వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలు దీంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే పొల్యూషన్ మూలంగా, ఇండోర్ పొల్యూషన్ గాని అవుట్డోర్ పొల్యూషన్ గాని. ఇండోర్ పొల్యూషన్ అయితేనేమో ముఖ్యంగా కట్టెల పొయ్యి వాడి వంట చేసేవాళ్ళు గాని, పిడకలతో వంట చేసేవాళ్లు గాని ఆ పొగకు ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంటి పక్కల అలాగే పంట పొలాలలో చెత్త చెదరం కాల్చడం మూలంగా ఆ పొగ ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకటే కాకుండా ఈ దుమ్ము ధూళికి ఎఫెక్ట్ కావడం గాని, ఆ తర్వాత ఈ వాతావరణ కాలుష్యానికి, వాహనాల కాలుష్యానికి, ఆ తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా COPD వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో పనిచేసే చోట బొగ్గు గనులలో పనిచేసే

0: లో గాని, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే పత్తి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే రసాయనాలు విడుదలయ్యేటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళలో గాని, బంగారం దుకాణంలో బంగారం చేసే వాళ్ళలో గాని ఈ సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిన్న పిల్లలలో చిన్నతనం లోపల మాటి మాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం మూలంగా పెద్దగైన తర్వాత వారిలో సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషెంట్లో కూడా ఎవరిలో అయితే ఆస్తమకు మందులు వాడరో, ఎవరిలో అయితే ఈ ఆస్తమా ముదిరిపోయి ఉంటుందో వాళ్ళలో సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిలో అయితే దాదాపు ఇది 1% మాత్రమే ఉంటుంది. ఎవరిలో అయితే ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ డిఫిషియన్సీ మూలంగా వంశపారంపర్యంగా సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇవి కారణాల గురించి చూస్తే,
0: ఇవి కారణాలు.
1: ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తారండి.
0: సిఓపిడి లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ మొదటి దశలో సిఓపిడి లోపల లక్షణాలు ఏంటంటే కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ, వ్యాధి ఎక్కువయ్యే కొద్దీ, ఈ కొద్ది దూరం నడిచినప్పుడు గాని, మెట్లెక్కినప్పుడు గాని దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ, ఈ చిన్న చితక పనులు చేసినప్పుడు కూడా సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు గాని, లేదంటే ఈ తన బట్టలు తను వేసుకున్న తర్వాత గాని, ఇలా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి తీవ్రంగా ముదిరినట్లయితే కూచున్న చోటనే లేదా పడుకున్నప్పుడు కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెస్టింగ్ కండిషన్ లో కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి ముదిరినట్లయితే. అదేవిధంగా దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ ఉంటుంది. ఇది ఇంతకు ముందేమో అంటే ఎర్లీ స్టేజ్ లో అడపదడప అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, కానీ సిఓపిడి వ్యాధి ముదిరే కొద్దీ ప్రతిరోజు విడువనటువంటి దగ్గు ఈ సిఓపిడి యొక్క లక్షణము. అదేవిధంగా ఛాతి పట్టేసినట్లుండము, ఛాతి బరువుగా ఉండడము, గొంతులో నుంచి పిల్లుకూతలు రావడము, ఇలాంటి లక్షణాలు సిఓపిడిలో ఉంటాయి. దీంతో పాటుగా తొందరగా అలసిపోవడం అనేటటువంటి లక్షణము, అలాగే ఆకలి కాకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు సిఓపిడిలో ఉంటాయి. ఈ లక్షణాలే టీబీ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన పరీక్షలు చేసుకోవడం మూలంగా మనం సిఓపిడి వ్యాధిని ఇతర వ్యాధుల నుంచి మనము దూరం చేసుకోవచ్చు, అంటే డయాగ్నోసిస్ అనేటటువంటిది దూరం చేసుకోవచ్చు.
1: అంటే ఇది సిఓపిడినే, ఇది ఇతర వ్యాధి కాదని నిర్ధారించవచ్చు.
0: ఎస్, అంటే ఒక ఎక్స్రే చేసుకోవడం మూలంగా అయితేనేమి, ఈసీజీ చేసుకోవడం మూలంగా అయితేనేమి, అంటే దేని వల్ల వచ్చింది, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అంటే టీబీ గానీ, లంగ్ క్యాన్సర్ గానీ, గుండె అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ గానీ, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ గానీ, ఇవన్నీ ఈ సిఓపిడి వ్యాధిని పోలి ఉంటాయి అన్నట్టు. సో ఈ పరీక్షలు చేయడం మూలంగా సిఓపిడిని ఇతర వ్యాధులను డిఫరెన్షియేషన్ చేయవచ్చు.
1: నిర్ధారణ
0: ఈ సిఓపిడిని నిర్ధారించడానికి ముఖ్యంగా లక్షణాలను బట్టి సిఓపిడిని నిర్ధారించవచ్చు, అలాగే ఎక్స్రే తీయడం మూలంగా కూడా సిఓపిడి వ్యాధి ఉందా లేదని తెలుపుచ్చు. అంటే ఎక్స్రే అనేది సిఓపిడి వ్యాధి నిర్ధారణలో అంత ప్రముఖ పాత్ర వహించదు, బట్ ఏంటంటే మిగతా ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటిది ఈ ఊపిరితిత్తుల వ్యాధి సిఓపిడి అనేటువంటి ఈ వ్యాధిని డయాగ్నోసిస్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పీఎఫ్టీ అంటాము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అనేటటువంటిది చేయడం మూలంగా, అంటే కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ లేదా ఈ ఇన్హేలర్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆస్తమా లోపలనైతేనేమో తొందరగా వాయునాళము వెడల్పుగా మారుతుంది, కానీ సిఓపిడిలో కుంచుకుపోయిన వాయునాళము వెడల్పుగా రాదు, దాన్ని బట్టి సిఓపిడి అని నిర్ధారిస్తాము. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పరీక్ష ఉంటుంది, దాన్ని డిఫ్యూజింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి పరీక్ష మూలంగా కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, ఊపిరితిత్తుల యొక్క పనితనాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా సిటీ స్కాన్ చేసుకోవడం మూలంగా కూడా ఈ సిఓపిడిని స్పష్టంగా గుర్తించవచ్చు అన్నట్టు. ఈ విధమైనటువంటి పరీక్షలు చేసుకోవడం మూలంగా సిఓపిడిని మనము నిర్ధారించుకోవచ్చు.
1: అయితే మీరు చెప్పిన లక్షణాలు ఇంతకుముందు చూసినట్లయితే ఆస్తమాకును సిఓపిడికి చాలా వరకు లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.
0: ఆస్తమా సిఓపిడి అనేటువంటిది లక్షణాలు రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఒకటి ఏంటంటే ఆస్తమా అనేటటువంటిది చలికాలము వర్షాకాలం మాత్రమే వస్తుంది, కానీ సిఓపిడి అనేటటువంటి వ్యాధి ఏ కాలంలో అయినా ఉంటుంది, అంటే విడువనటువంటి దగ్గు దమ్ము ఎప్పుడైనా గాని ఉంటుంది. ఈ ఆస్తమా అనేటటువంటిది చిన్నతనంలో లేదా వృద్ధులలో ఏ వయస్సులో అయినా రావచ్చు, కానీ సిఓపిడి అనేటువంటిది వృద్ధుల్లో మాత్రమే వస్తుంది. అలాగే బ్రాంకో డైలేటర్స్ ఇన్హేలర్స్ ఇచ్చిన తర్వాత

0: ఆస్తమా అనేటటువంటిది తొందరగా లక్షణాలు తగ్గిపోతాయి. కానీ సీఓపీడీలో అలా తొందరగా లక్షణాలు అనేటువంటివి తగ్గవు. ఈ విధంగా ఆస్తమాను సీఓపీడీని డిఫరెన్షియేషన్ చేస్తాము.
1: మరి దీనికి చికిత్స ఎట్లా ఉంటుందండి? ఒకవేళ చికిత్స తీసుకోకుంటే దాని పరిణామం ఎట్లా ఉంటుంది?
0: ఈ సీఓపీడి వ్యాధికి రెండు రకాలుగా ట్రీట్మెంట్ ను విభజిస్తాము. ఒకటి ఏంటంటే నిలకడగా ఉండే సీఓపీడి, రెండోది తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి సీఓపీడి. నిలకడగా ఉండే సీఓపీడి అంటే స్టేబుల్ సీఓపీడి అంటాము. అతి తీవ్రమైనటువంటి లక్షణాలు ఉండే సీఓపీడి అంటే అక్యూట్ ఎక్సాసర్బేషన్ అని అంటాము. ఈ స్టేబుల్ సీఓపీడి లోపల ముఖ్యంగా ఈ కుంచుకుపోయిన వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ ని పౌడర్ల రూపంలో గాని లేదంటే ఇన్హేలర్ల రూపంలో గాని లాంగ్ యాక్టింగ్ బ్రాంకో డైలేటర్స్ ను ఇస్తాము. అదేవిధంగా కార్టికోస్టీరాయిడ్స్ అని ఈ అంటే ఒక వారం రోజుల పాటు ఇస్తాము. ఇది కాకుండానే స్మోకింగ్ మానిపించడానికి కౌన్సిలింగ్ ఇస్తుంటాము. అదేవిధంగా సీఓపీడి పేషెంట్లలో మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ గాని న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో నాన్ ఫార్మకోథెరపీ లోపల ఇంకో పల్మరీ రీహాబిలిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పల్మరీ రీహాబిలిటేషన్ లోపల ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేయించడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడము, అలాగే ఈ సీఓపీడి వ్యాధిపైన అవగాహన కల్పించడము, సీఓపీడి వ్యాధిపైన ఎడ్యుకేషన్ అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా ఒకవేళ వ్యాధి తీవ్రత ముదిరినట్లయితే వీళ్లలో కొన్ని రకాల సర్జరీలు చేస్తుంటాము. ఎంఫైసీమా అనేటటువంటిది ఉన్నప్పుడు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అనేటటువంటిది చేస్తాము. దీంట్లో చేసిన తర్వాత ఏమిటంటే ఊపిరితిత్తుల సామర్థ్యము మంచిగా ఉండడము, ఊపిరితిత్తులు వాటి పనితీరు మెరుగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఈ ఊపిరితిత్తుల్లో గాలి గదులు కలిసిపోయి ఒక బుల్లలాగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు బుల్లెక్టమీ అనే సర్జరీ చేయడం మూలంగా ఈ సీఓపీడీ నుంచి ఈ ఉపశమనం కలిగించుకోవచ్చు. కొద్ది మందిలో ఒకవేళ ఖర్చు పెట్టుకునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు, పరిస్థితి చేజారిపోయినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఊపిరితిత్తులను మార్చి కూడా మరో ఊపిరితిత్తి పెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇందాక అక్యూట్ ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా, ఈ అక్యూట్ ఎక్సర్సైజ్ అనేది వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ గాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని వచ్చినప్పుడు దీన్ని అక్యూట్ ఎక్సర్సైజ్ అంటాము. వ్యాధి తీవ్రత ఎక్కువైపోతుంది. ఇందులో ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడము, నెబులైజేషన్ రూపంలో బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడము, అలాగే ఈ కార్టికోస్టీరాయిడ్స్ ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడము, అది కాకుండా వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువైతే ఆక్సిజన్ పెట్టాల్సి రావడము. ఒకవేళ ఆక్సిజన్ పెట్టాల్సినప్పుడు కూడా ఈ సీఓపీడీ అనేటువంటి వ్యాధి తగ్గకపోతే నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అనేటటువంటి పరికరాన్ని పెట్టాల్సి ఉంటుంది. దీన్ని బైపాప్ అని కూడా అంటారు. ఇది పెట్టినప్పుడు సీఓపీడీ పేషెంట్లలో ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల మనము తీసుకుంటా ఉంటాము.
1: మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ సీఓపీడీ అనేది కొంచెం తీవ్ర పరిణామాలకు గురి చేసే వ్యాధిగానే కనబడుతుంది, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్ళలో. కాబట్టి మరి ముందు నుంచి జాగ్రత్త పడితే మరి ఇటువంటి పరిణామాల నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి ఇది సీఓపీడీ అనే వ్యాధి రాకుండా ఎట్లా నివారించుకోవాలి జాగ్రత్తలు?
0: సీఓపీడీ రాకుండా ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా మనము కారణాలు తెలుసుకోవాలి. సీఓపీడీ ఎలా వస్తుందో కారణాలను తెలుసుకుని వాటిని నిరోధించినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్మోకింగ్ చేయడము. బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఖచ్చితంగా సీఓపీడీ రావద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ క్షణమే మానేయాలి. ఈ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పక్క నుండి పొగను పీల్చరాదు. అదేవిధంగా దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాహనదారులు గాని లేకపోతే ఈ రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి దుకాణదారులు గాని దుమ్ముకు ధూళికి మాటి మాటికి దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ పొగ తాగడము, ఈ దుమ్ముకు ధూళి ఎక్స్పోజ్ కావడం అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా వారిలో సీఓపీడీ వస్తుంది. సో ఇలాంటి నివారణ చర్యలు రాకుండా ఈ మాస్క్ అడ్డు పెట్టుకోవడం గాని పొగ తాగకుండా ఉండడం గాని చేసినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే సీఓపీడీ వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సీఓపీడీ ఒకసారి వచ్చిందంటే పల్మనాలజిస్టు చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్ ను క్రమం తప్పకుండా వాడాలి. ఇన్హేలర్స్ ను రాంగ్ గా వాడకూడదు. అలాగే రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం సీఓపీడీ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి. పండ్లు ఫలాలు తీసుకోవాలి. ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా మంచిగా సుఖమయమైనటువంటి నిద్ర పోవాలి. 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, ప్రాణాయామం చేసినట్లయితే సీఓపీడీ నుంచి ఉపశమనము కలిగించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సీఓపీడీ నుంచి ఈ సీఓపీడీ ఎంత

0: భయంకరమైన సరే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవచ్చు.
1: డాక్టర్ గారు, మరి సిఓపిడి అనే నాలుగు అక్షరాలు చూస్తే సింపుల్ గానే కనబడుతుంది, కానీ మరి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకుని మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం సలహాలు పాటించినట్లయితే ఈ వ్యాధి బారిన మనం పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి చాలా మంచి విషయాలు శ్రోతలకు అందించినందుకు శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సిఓపిడి, ఐఎల్డీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు.
3: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: ఫోన్ 225225.
4: మీరింతవరకు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సూచనలు విన్నారు.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతులకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
1: మీరు వింటున్న ఈ పాట బాగమతి చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గానం చేసింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాను, మరికొద్ది క్షణాల్లో వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఇప్పుడు వినండి వేదాంజ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి

0: నగర్ నిజామాబాద్ వేదాంశ్ హాస్పిటల్.
1: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
0: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
1: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
0: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎక్కువ కామన్గా మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. 10 కపుల్స్లో ఒక కపుల్ పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ దగ్గరికి మోస్ట్ కామన్గా వస్తున్నారు. దానికి ఫ్యాక్టర్స్ వేరే వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్గా కానీ, లేదు అనుకుంటే సోషల్గా కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్తో కానీ, లేట్ సెటిల్మెంట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని అంటాం దాన్ని, అంటే ఫస్ట్ మనకి ఒక కపుల్ మ్యారేజ్ అయిన కనీసం 12 మంత్స్ లోపు వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉండి కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కపుల్గా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు అయితే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది మనకి నార్మల్గా కూడా 2-3 మంత్స్కే వస్తున్నారు, బట్ అది ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్లో కూడా మనకి ఏ ప్రొటెక్షన్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వలేదు పేషెంట్ అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ఫర్టిలిటీ కూడా పిల్లలు పుట్టకపోవడం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. లేదు ఒకసారి బేబీ ఉంది, లేదు రికరెంట్ 1-3 సార్లు అబార్షన్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టడం లేదు అంటే దానికి వేరే కాజెస్ ఉంటాయి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. మనం ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీయా సెకండరీ, అంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు కన్సీవ్ అవ్వలేదా, లేదు అబార్షన్స్ అట్లా కన్సీవ్ అయ్యి అబార్షన్లు అయ్యి, లేదంటే ఒక బేబీ ఉండి సెకండ్ టైం కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అలాంటి హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇన్ఫర్టిలిటీ అనేది, ఏంటి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటి? 2 రకాలుగా కపుల్లో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకరు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, ఆడవారిలో ఉన్న లోపాల కారణంగా కానీ మగవారిలో ఉన్న కొన్ని కపుల్స్లో ఏంటి ఇద్దరికీ ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ఎక్కే టైంలో ఇద్దరికీ ఎవాల్యుయేషన్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ గో ఫర్ కరెక్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ మోస్ట్ కామన్గా 20% to 30% ఫీమేల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, 15% to 20% మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. కొంతమందిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 40% ఆఫ్ ద కపుల్స్లో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఇద్దరికి అంత నార్మల్ ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అదేంటి అంటే అన్నోన్ కాజెస్ అంటాం. దానికి కరెక్ట్గా మనము పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్లో ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆడవారికి చూస్తాం, తర్వాత మగవారికి చూస్తాం. ఇద్దరికి ఏం లేదు, నార్మల్గా ఉంది, కానీ లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంది, మదర్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకుంటే సొరగేట్ మెజర్స్ ద్వారా కూడా, అంటే డోనార్ ఓవమ్ కానీ డోనార్ ఎగ్ ద్వారా కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉండి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మోస్ట్ కామన్గా న్యాచురల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఎవరికైనా ఆడవారిలో పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల అవ్వచ్చు, లేదు గ్రోత్ సరిగ్గా లేకపోవడం, గర్భసంచి గ్రోత్ కానీ ఎగ్ గ్రోత్ కానీ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, లేదు మేల్లో అయితే సెమెన్ అంటే ఏంటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవడం కానీ, వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉండడం కానీ, కణాల మొటిలిటీ కానీ కణాల మూమెంట్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటంటే ఎందువల్ల వస్తుందని ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చూద్దాం. ఫీమేల్ పార్ట్నర్లో మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఆ రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి దాకా వెళ్ళలేకపోవడం. గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, వాటి ద్వారా గర్భసంచి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఆ ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉన్నా, ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా అది వెళ్ళదు కాబట్టి అప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. నెక్స్ట్ కాజ్ ఏంటంటే యూట్రస్. యూట్రస్లో ఏం డిఫెక్ట్ ఉంది, యూట్రస్కి గడ్డల్లాగా అట్లా ఏమైనా ఫైబ్రాయిడ్స్ అంటాం కదా అలా ఏమైనా అయినా, లేదా యూట్రస్లో ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడైతే ఆ ఎగ్ వీర్యకణాలతో కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయిందో, బేబీ ఫామ్ అయిందో, ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత గర్భసంచికి వచ్చి అతుక్కోవాల్సి ఉంటుంది. ఆ అతుక్కోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అదే ఒక రీజన్. లింక్. నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భసంచి మూతి దగ్గర వీర్యకణాలు పైకి రావడానికి ఏమన్నా దారిలో ఏమన్నా

ఎఫెక్ట్స్ ఉన్నాయా, అవి కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. లేదు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ బాగున్నా కూడా పిల్లలు అవ్వట్లేదు అనుకుంటే ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా తనలో. హార్మోన్స్ బాడీలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోన్స్ అన్నీ లేడీస్లో కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడం టైంకి, ఆ ఎగ్ కరెక్ట్ ప్రాపర్గా గ్రో అవ్వడం ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంటాయి. ఈ హార్మోన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాక మన కన్సీవింగ్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఓవ్యులేషన్ ప్రాబ్లం. ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం. ఇప్పుడు నీటి బుడగల ప్రాబ్లం అన్నది ఎవరినైనా ఎక్కువగా వస్తుంది, పెళ్లి అయిన వాళ్ళలో కానీ పెళ్లి కాని వాళ్ళలో కానీ మోస్ట్లీ. ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్, ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, లావుగా ఉండడం, ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ అనే కొవ్వు అనేది ఎక్కువగా మన పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి ఆ కొవ్వు ద్వారా ఆ హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఎగ్స్ అన్నవి ప్రాపర్ సైజ్కి రాకుండా ఎగ్ గ్రోత్ అనేది ఉండదు, సో ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది మోస్ట్ కామన్గా ఈ కాలంలో అయితే మోస్ట్ కామన్గా పీసీఓడి అనేది ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్యూబ్స్లో, ట్యూబ్స్లో ఏంటంటే ట్యూబల్ బ్లాక్, ట్యూబ్ బ్లాక్ ఉంది, ట్యూబ్ కంప్లీట్గా మూసుకుపోయింది అనుకోండి, రిలీజ్ అయిన ఎగ్, అది క్వాలిటీ ఎగ్ అయినా కాకపోయినా అది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే వచ్చిన ఎగ్ కూడా యూట్రస్ని రీచ్ అవ్వదు అనమాట. ఆ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల కూడా కన్సీవింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా ఉండేది గర్భసంచిలో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే గర్భసంచికి గడ్డలు రావడం కానీ, లేదు గర్భసంచి పూర ఎక్కువగా మందం రీచ్ కాలేకపోవడం, ఫర్టిలైజ్ అయిన ఎగ్ అన్నది వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాలి, అంటే ఏంటి గర్భసంచికి అతుక్కొని అక్కడ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ గర్భసంచి పొర దానికి కావాల్సినంత ప్రాపర్ మందం లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అతుక్కోక మనకు ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, గర్భసంచికి కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ మొత్తం ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ రానివ్వదు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఏజ్ ఫ్యాక్టర్స్. మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా మోస్ట్ కామన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఫీమేల్స్. ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ అంటే మేల్ పార్ట్నర్కి దేనివల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వస్తుంది అంటే తక్కువగా స్పర్మ్ కౌంట్, వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉండడం, లేదా వీర్యకణాల్లో గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం, అంటే వాటి ఉండాల్సిన షేప్ సైజులో డిఫరెన్స్ రావడం, వాటి మోటిలిటీలో అంటే అవి కదలికలో ప్రాబ్లం ఉండడం. మామూలుగా వీర్యకణాలు అన్నవి గర్భసంచి మూతి ద్వారా గర్భసంచి లోపల నుంచి మొత్తం పాస్ అయ్యి ట్యూబ్లో ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి మూమెంట్ అన్నది ప్రాపర్గా ఉండాలి వీర్యకణాలది. అలాంటి మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా అవి ట్యూబ్ని రీచ్ అవ్వక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మూడు కామన్, తక్కువ స్పర్మ్స్ ఉండడం, సైజ్ అండ్ షేప్ కరెక్ట్గా లేకపోవడం, ట్రాన్స్పోర్ట్లో కదలికలో ప్రాబ్లం ఉండడం, ఈ మూడు అన్నవి మెయిన్ రీజన్స్. తక్కువ స్పర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది? ఒకటి, మేల్ పార్ట్నర్లో మనకి స్పర్మ్ని ఏంటంటే ఆ వీర్యకణాలు ఫామ్ అవ్వడంలో ఇబ్బంది పడడం, టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం అన్నమాట. వీర్యకణాలు ఎక్కడైతే ఎగ్స్ అనేది వాళ్ళ మేల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండడం, వాటి ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండడం. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ టెస్టిస్ అంటాం, ఆ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన వీర్యకణాలన్నీ సెమెన్లోకి అంటే ఏంటంటే వీర్యంలోకి రాగలగాలి. ఆ ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ అనేది మోస్ట్ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వీటన్నిటికీ తీసుకుంటూ ఉంటే మనము తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొన్ని కపుల్స్లో అయితే ఇద్దరికీ ప్రాబ్లం ఉంటుంది, అంటే మేల్ పార్ట్నర్లో అయితే మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ వీ కెన్ ట్రీట్ ఫైర్. లేదు ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్తో ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు, వాళ్ళు సెట్ అయ్యే పరిస్థితిలో లేదు ఆ ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో డోనార్ ఎగ్, డోనార్ స్పెర్మ్ అనేది కూడా వచ్చాయి. కానీ అవి ఫస్ట్ ఇవన్నీ పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ అయ్యి తర్వాత అసలు అలాంటి ఛాన్సెస్ ఏం లేవు అన్నప్పుడు నెక్స్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం అనమాట. ఏంటంటే రీజన్ ఏం కనబడదు మనకు, అన్ని నార్మల్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, మేల్ పార్ట్నర్లో అన్ని నార్మల్ ఉంటుంది, బట్ కన్సీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ కావడానికి ప్రాబ్లం ఉంటుంది. అది మోస్ట్ కామన్గా 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తూ ఉంటాం మనం. దానికి మనం ఏంటంటే పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే కరెక్ట్ టైం ఆఫ్ ఫర్టిలైజేషన్ కపుల్కి తెలియకపోవడం, అది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఏంటంటే కరెక్ట్గా ఎగ్ 14th day ఆఫ్ సైకిల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన టైంలో ఫర్టిలైజేషన్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినాక వితిన్ 24 అవర్స్లో అంటే అది వీర్యకణంతో కలవకపోతే ఎగ్ అన్నది చనిపోతుంది. సో మనకు ఆ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో కరెక్ట్ టైం ఆఫ్ ఇంటర్ కోర్స్ తెలియక కూడా మోస్ట్ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ

0: ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్, మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ అనేది బాగున్నా సక్సెస్ఫుల్గా నార్మల్ కన్సీవ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎగ్ క్వాలిటీ బాగున్నా కూడా బట్ అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకొని దెన్ వీ షుడ్ ట్రీట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఎలా కనుక్కుంటాము? ఫస్ట్, ఫీమేల్ పార్ట్నర్లో ఓవ్యులేషన్ అంటే ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక అల్ట్రాసౌండ్ బేసిక్ స్కానింగ్ చేసుకుంటే ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం, నీటి పిడుగుల ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనకు తెలిసిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా, అంటే ట్యూబ్ పేటెన్సీ మనం చూసుకోవాలి. ఓపెన్ ఉంది అంటే మనకు కన్సీవింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బ్లాక్ ఉంటే ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. సో ట్యూబల్ బ్లాకేడ్ ఎట్లా తెలుసుకుంటామంటే ఓన్లీ ఒక ఎక్స్రే ఉంటుంది, హెచ్ఎస్జి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్స్రే ఉంటుంది అనమాట, ఆ ఎక్స్రే ద్వారా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకు స్కాన్లో తెలిసిపోతుంటాయి. ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ తెలుసుకోవడానికి కూడా మనకు స్కాన్లో కాకుండా హార్మోనల్ ఎనాలిసిస్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. మేల్లో అయితే అది మేల్ పార్ట్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఎలా చూస్తామంటే స్పర్మ్ టెస్ట్స్ అనేది ఉంటుంది, స్పర్మింగ్ అనాలిసిస్, సెమెన్ అనాలిసిస్ చేసుకొని సెమెన్లో క్వాంటిటీ క్వాలిటీ మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఏంటంటే సైజ్ షేప్ కూడా మనకు తెలిసిపోతాయి. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెమెన్ అనాలిసిస్లో తెలిసిపోతుంది మనకి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నెక్స్ట్, మనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం దీనికి అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోనల్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే చూసుకొని ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని సీక్వెన్షియల్గా స్కాన్ చేసుకుంటూ చూసుకుని ఆ టైంలో కలిసి ఉండమని పేషెంట్స్కి మనం సలహా ఇస్తూ ఉంటాం అనమాట. ఆ ద్వారా మోస్ట్ కామన్గా టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం. అలా చేయడం వల్ల మోస్ట్ కామన్గా సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ ప్రాబ్లం అవుతూ ఉందంటే ఇప్పటికిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనకు చాలా వచ్చాయి, ఐయుఐ అని, ఐవీఎఫ్ అని, ఇక్సి అని. ఐయుఐ అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్ అంటే వీర్య కణాలన్నీ తీసుకొని డైరెక్ట్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మదర్కి గర్భసంచిలోకి మనం ఎక్కిస్తాం అనమాట. అదేంటంటే మనము ఇప్పుడు గర్భసంచి మూతి నుంచి ద్వారా మనమే పైకి ఇస్తాం ఇంకా. సో దాని ద్వారా ఫర్టిలైజేషన్కి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. ఐయుఐ లేదు, ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ఇచ్చేది కూడా సరిపోవట్లేదు ఆ మూమెంట్కి అనుకుంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసి మేల్ పార్ట్నర్ నుంచి వీర్యకణాల ద్వారా బయటనే ఫర్టిలైజ్ చేసి ఆ ఫర్టిలైజ్ అయిన తర్వాత వీర్యకణం కలిసిన తర్వాత ఉండే బేబీని మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేస్తాం. దీన్ని ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా అది. అలా కూడా మనకి ఇప్పుడు చాలా వచ్చాయి, అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని వీ కెన్ గో ఫర్దర్. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయి, బట్ అవి ఇంకా మనకి ఎంత కరెక్ట్గా అయితే ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంటేషన్లోనే ఉన్నాయి, బట్ అవి మోస్ట్లీ ఇంకా టైం పడుతూ ఉండొచ్చు. బట్ ఈ ప్రాపర్గా న్యాచురల్ కన్సెప్షన్కి, ఐవీఎఫ్కి, ఐయుఐకి ఇప్పటికైతే చాలా ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: మరి ఇంతవరకు వేదాంశ్ హాస్పిటల్, సరస్వతీనగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారి సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.

సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో ఇరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను గానం చేసిన ఈ గీతం.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని కార్యక్రమం. సినీ రంజనిలో మరో సినీ గీతం ఓయ్ చిత్రం నుండి, పాడినవారు కార్తీక్ సునీతి చౌహాన్.

మీరు విన్న ఆ పాట నేను రెడీ చిత్రంలోనిది. గానం చేసిన వారు రితేష్ జీరావు, లక్ష్మీ మేఘన. ఈ పాటకు సంగీతం అందించిన వారు మిక్కీ జిమేయర్.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని వెతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

మీరు విన్న ఈ పాట ప్రేమం చిత్రంలోనిది. ఇప్పుడు వినండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుండి అర్మాన్ మాలిక్ గానం చేసింది. ఈ పాటకు సంగీతం అందించారు గోపీసుందర్.

0: ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, సినీ గీతం, ప్రాంతం వివరాలు టైప్ చేసి పంపించండి. మీరు కొన్న పాట వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను మీ క్రాంతి. కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
0: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 8639345694.
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా మెసేజ్ చేసిన వారు కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య వీరందరి కోరికపై జయభేరి చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. ద రేమండ్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
2: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: ద రేమండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ జే బలరామ్ యాదవ్,
2: ఎత్తు, వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
2: డాక్టర్ జే బలరామ్ యాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: మరో సందేశం. డాన్ చిత్రం నుండి పాటను కోరారు. సందేశం పంపిన వారు సావాన్కర్ గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత. వీరు కుండల్వాడి, నాందేడ్, మహారాష్ట్ర నుండి.

కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు అభిమాన ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయిషా వీరు స్వయం కృషి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: పితాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
3: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036.

0: 1-7-0-6-7-8-5.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మెదడులో నరాలు చిట్లిపోవటం, పక్షవాతం రావటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేస్తారు.

కొత్త శ్రోతల కోసం మరోసారి మా వాట్సాప్ నంబర్ తెలియజేస్తున్నాను 8462245066. 8462245066. కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు హైదరాబాద్ వనస్థలీపురం నుండి తోర్నాల బాలరాజు, రేణుక, భద్రి, హరిణి, లోకేష్, సాయికృప వీరు అంజలి చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై పాటను విందాం.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. కందకుర్తి గ్రామం రెంజల్ మండలం నుండి రవీంద్రబాబు ద్రుపదాబాయి వీరు కోరుతున్న పాట అభినందన చిత్రం నుండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశం వచ్చేసింది. నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కుచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధిమ, వీరు జాతక రత్నం మిడతం బొట్టు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
3: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
2: ఏకైక కంపెనీ షోరూమ్
3: ద రేమౌండ్ షో,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: శ్రోతలకు గమనిక, ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రీఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు.

కోరుకున్న ప్రియుడు చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అరుణ రాజేందర్ కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాటను విందాం.

0: హృదయ రాగాలు కార్యక్రమానికి మీరు సందేశం పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. మా వాట్సాప్ నంబర్ మరోసారి తెలియజేస్తున్నాను, 8462245066.
1: నిన్న లేని కంటి చూపు లేవు నన్ను చంపుతున్నాయి.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
0: మరో సందేశం. ఇంద్రధనస్సు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోరుతున్నారు. వీరి కోరికపై ఇంద్రధనస్సు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
1: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
2: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

హృదయరాగాలు కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు. దేవనూరు మండలం చిన్నంపల్లి గ్రామం నుండి మురళి రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్, షణ్ముఖ్, కృష్ణ వీరు ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటను కోరుతున్నారు.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వింటున్న ఈ పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలోనిది. ఈ పాటను కోరిన వారు అర్గుల్ జక్రాన్పల్లి నుండి హఫీజోద్దీ, షాను బేగం, తనాజా రయ్యాన్, సజీదోద్దీన్, తరాన్నం తబుస్సుం, ఖనత్ ఖతీజా ఖలీదా.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్లనే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని

వెల్లడించారు. సామాజిక బహిష్కరణలపై నిజామాబాద్లోని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బృందానికి బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలకగా గ్రామాభివృద్ది కమిటీలపై అరాచకాలపై బాధితులు, ప్రజా సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా మౌఖికంగా కమిషన్కు వివరించి విజ్ఞాపనలు అందించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలియజేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించినటువంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరిట చలో లోక్ భవన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ నుండి లోక్ భవన్ వరకు జరిగే ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమిరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ అయోనెస్కు బెర్నాడెట్ జోడీపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిక్స్డ్ డబుల్స్ జోడీగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నేను మీ రోజు వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ఈరోజు మార్నింగ్ మస్తీలో ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఊరు పేరు భైరవ కొన చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట, శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ముఖారవిందాన్ని ఇనుమడింపజేసేవి కళ్ళు. ఆ కళ్ళని జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్లో మనం వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే 0400 STD కోడ్ జత చేసి 2324852 2324852 3 2955 0923 ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ అనే అంశం గురించి డైరెక్ట్గా డాక్టర్ తలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ ద పారడైజ్ చిత్రం నుంచి జంగరెడ్డి ప్రభా పాడిన పాట కాసర్ల శ్యాం, సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు మీ రోజుతో. ఇప్పుడు ఇరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను ఆలపించిన పాట, చౌడం శ్రీనివాసరావు సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
2: వీరమణి గంటనే

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:15 దాటి 54 సెకండ్లు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ, నేను మీ రోజీ. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం నుంచి శేఖర్ చంద్ర ఆలపించిన పాట, రెహమాన్ సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది దేవరా సినిమా నుంచి శిల్పారావు పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085252, 2324085853, 2955059023 అనే నెంబర్లకు కాల్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మస్తీ. ఇప్పుడు మీరు వింటారు హిట్ 3 చిత్రం నుండి సిత్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి, మిక్కీ జెమేయర్ సంగీతం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది విరూపాక్ష చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి, అజనీష్ లోకనాథ్ సంగీతం.

0: ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను నేరుగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ఓ అద్భుతమైన కార్యక్రమం హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2304085239 2304085239 అనే ఫోన్ నంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను బటర్ఫ్లై అంటూ సుభాషిణి పాడిన పాట మీ ముందుకు వచ్చేస్తుంది. విశ్వనాథన్ సన్స్ మూవీ నుండి రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ మెకానిక్ రాకీ నుండి మంగ్లీ పాడిన పాట. శుద్ధాల అసూక్తి సాహిత్యానికి జేక్స్ బెజాయ్ సంగీతం.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085523 2324085523 2955592 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను మీ రోజీ. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ని పాడిన పాట వింటారు. శ్రీహర్ష ఈమని సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కళ్లకు కాటుకందము, కానీ కనుచూపు మరి ముఖ్యం. కాబట్టి ఈరోజు వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాలి అంటే మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085 2 2 3 5 5 2 9 5 5 0 9 2 3 అనే నెంబర్లకి కాల్ చేసి కంటి సమస్యల గురించి మీకేమైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలు

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ లెనిన్ చిత్రం నుండి. ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి తమన్ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో చివరిగా స్కంద చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సంజన పాడిన పాట, రఘురామ్ సాహిత్యానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం.
1: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సరిగ్గా 11 గంటలు వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు మీరు వింటారు.
1: గలత్ హాథో మే జానే సే బచే హై. मुझे बताइए, जिनके मुफ्त की कमाई बंद हो गई है वो क्या मोदी को प्यार करेंगे क्या? मैंने सही किया कि नहीं किया, करना चाहिए कि नहीं करना चाहिए, इस सारे गलत कामों को बंद करना चाहिए नहीं करना चाहिए? वो कितने चिल्लाते रहे, चीखते रहे, मैं इसको ठान के बैठा हूं, करके रहूंगा.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి ఈ అంశంపై కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పక గుర్తుంచుకోండి, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. నేను మీ అశోక్. క్వీన్ ఆఫ్ ద హమ్మింగ్. మధురమైన గాత్రంతో ది క్వీన్ ఆఫ్ టోన్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గాయనివని, విలక్షణ శృతి విన్యాసంతో సంగీతాభిమానులను ఉరుతొలగించిన రంగీలాపని, మత్తు కైపు వలపు శృంగార కలబోత ఆమె పాట, హుషారు చలాకీ కొంటితనం సమ్మేళితం ఆమె గానం, పరుగు పరుగు పాయలోన పాలనురుగ తీరు ఆమె గాన మాధుర్యం, కుచ్చి కుచ్చి పాటల కోలనమ్మ, దక్షిణాది ఉత్తరాది చలనచిత్రాల సంచలన చిత్రాలలో మైమరిపించే ఎవర్ గ్రీన్ గీతాలతో ఏరువాకలా సాగిన ఆమె సినీ గీతాల ప్రస్థానం ఓ ప్రత్యేకం. కేవలం 22 సంవత్సరాల కెరియర్ మాత్రమే, కానీ 10,000కు పైగా సినీ గీతాలు ఆమె కలం నుంచి జాలువారాయి, సంచలన నిలయాలుగా మారాయి. ఆమె స్వరపీటిక ఘనత అలాంటిది మరి. ఆమె ఎవరు కాదు, గాయని స్వర్ణత. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పాటల పరంగా సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్స్తో పాటుగా

3 సంవత్సరాలుండే పాటలు పాడటం మొదలుపెట్టి 14 ఏళ్లకి కమ్మని గానమాధుర్యంతో ప్రదర్శనలిచ్చి తన ప్రతిభను కనపరిచారు స్వర్ణలత గారు. ఉద్దండులైన సంగీత సామ్రాజ్యాలు ఒకవైపు, ప్రజాదరణ పొందిన గాయనిమణులు మరోవైపు అయినప్పటికీ సంగీతంలో శిక్షణ తీసుకుని తన సినీ పాటల ప్రయాణాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అగ్రదర్శకుల స్వరకల్పనలో వైవిధ్యమైన గానాలాపనతో హమింగ్ క్వీన్గా ప్రత్యేక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు స్వర్ణలత గారు. గాయనిగా ఆమె కెరీర్ ఎలా మొదలైంది, ఏ సినిమా పాటలతో పాపులర్ అయ్యారు, ప్రోత్సాహం ఎవరు అందించారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు, అన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

గుర్తుకొస్తునే కార్యక్రమంలో గాయని స్వర్ణలత పాడిన పాటలు వింటూ ఆమె సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ లాంటి భాషల్లో వినసం పైన కలకాలం నిలిచేలా పాటలు పాడిన స్వర్ణలత ఇప్పటి తరానికి కూడా సుపరిచితమే. ఎందుకంటే ఆమె పాడిన పాటలు సంచలనం రేపిన నేపథ్యం అలాంటిది. మరి అలాంటి ఆల్ టైమ్ వండర్ఫుల్ సాంగ్స్ పాడారు ఆమె. సోషల్ మీడియాలో ఇంకా కూడా బోల్డ్ అండ్ వ్యూస్ వస్తున్నాయి ఆమె పాడిన పాటలకు. ముక్కాల అనే పాట ప్రేమికుడు సినిమాలోని మరి స్వర్ణలత పాడినటువంటి ఆ హుషారైన గీతం దుమ్ము రేపింది ఆ రోజుల్లో, ఇప్పటికీ అంతే.

మూవీ సాంగ్స్ కెరీర్ పరంగా తనకు సంగీతం పట్ల అభిమానం, పాటల పట్ల ఆసక్తిని గమనించిన అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు గానగంధర్వులు యేసుదాస్తో కలిసి పాడే అవకాశాన్ని స్వర్ణలతకు ఇచ్చారన్నమాట 1987లో మలయాళ సినిమాకు. ఆమె గొంతులో ఉన్న వైవిధ్య భిన్న పార్శ్వాలను గమనించిన మూవీ మేకర్స్ ఆమె పాట కోసం క్యూలు కట్టారు, సక్సెస్ అయ్యారు. ఆమె పాట కూడా చిందులు వేయించింది.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయి స్పెషల్ సింగర్ స్పెషల్లో భాగంగా మేటి గాయనిమణి స్వర్ణలత సినీ కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె గలములోంచి ఉబికి వచ్చిన కమ్మటి గీతాలను వింటున్నాం. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఒక రకంగా చెప్పాలంటే గాయనిమణి స్వర్ణలత గారు ఓ వరమే అని చెప్పవచ్చు. సంగీత దర్శకులకైతే ఇంకా మంచి అవకాశం స్వర్ణలత గారి గానం రూపంలో కలకాలం చరిత్రలో నిలిచిపోయేలా కాలం కలిసి వచ్చింది. ప్రయోగాలకు కెరాఫ్ అడ్రస్గా ఆమె గానం నిలిచింది. దర్శకులు రామ్ గోపాల్ దర్శకత్వం చేసినటువంటి రంగీలా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. అందులో స్వర్ణలత గారి గలం నుంచి వచ్చిన పాటలు సరికొత్త రసానందాన్ని కలిగించి మోస్ట్ పాపులర్ అయ్యాయి ఆ పాటలని కూడా. అలా కొద్ది కాలంలోనే ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిపోయారు స్వర్ణలత గారు. 1900

1994 ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో కరుత్తమ్మ సినిమాలో సొన్నత గారికి పాడిన మరి ఆమె అద్భుతమైనటువంటి గళంలోంచి వచ్చిన పాటలకు గాను ఆమెకు బెస్ట్ ఫీమేల్ సింగర్గా అవార్డు దక్కింది. అదొక గొప్ప విశేషం. అంటే వచ్చిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అనేది ఆమె కెరీర్కి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాక బాలీవుడ్లు సైతం సమ్మోహనపరిచే గానామృతంతో ఓ ఊపు ఊపేశారు స్వర్ణలత గారు. తన కెరీర్ పీక్ స్టేజ్లోకి రావటానికి సంగీత దర్శకులే కారణం. అందులో రెహమాన్ జోడీతో చేసిన సినిమాలు, ఆమె పాడిన పాటలు అన్నీ కూడా ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. అలాగే ఇళయరాజా స్వరకల్పనలు దాదాపు 300కు పైగా పాటలు పాడారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ సాంగ్స్ అవ్వటం, ఇంకా కూడా ఆ పాటలన్నీ జనాలను ఒక రకమైనటువంటి కైపెక్కించడం, మత్తుగొలిపే విధంగా ఉండటం, అందుకని ఇంకా ఎక్కువ వ్యూస్ ఇంకా వస్తూ ఉండటం ఆమె ప్రతిభకు తారకాణమని చెప్పవచ్చు. అలాగే వందే మాతరం శ్రీనివాస్ కంపోజిషన్లో దాదాపు 100కు పైగా పాటలు పాడారు. అలాగే మణిశర్మ సంగీతంలో కూడా చిరస్థాయిగా నిలిచే పాటలు పాడారు. ఇక ఇళయరాజా గారి స్వరకల్పనలు మరి చాలా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి మనం మచ్చుకు తీసుకుందాం, దళపతి సినిమాలో ఆమె పాడిన పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM. శ్రోతల గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, ఇంకో నెంబర్ 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో గుర్తుకోసిన కార్యక్రమంలో సింగర్ స్పెషల్గా ఈరోజు ప్రముఖ నేపథ్య గాయనీయమణి స్వర్ణలత గారి సినీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె గలం నుంచి జాలువారిన అమృతం లాంటి పాటలను మనం వింటున్నాం. అయితే మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిది ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్. తన సినిమాలో స్వర్ణలత పాడిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అడవిలో అన్న సినిమాలో అద్దాల మేడకు అనే పాట, మా ఆయన బంగారం సినిమాలో తెల్లచీర, ఆయుధం సినిమాలు మేఘాలే, స్వయంవరం సినిమాలో కీరవాణి రాగంలో లాంటి ఎన్నో పాటలు ఎప్పటికీ వీణులు విందును ఆనంద పరవశంను కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే వసై రామలంబ సినిమా ఓ సెన్సేషన్, పాటలైతే ఉర్రు తొలగించాయి. అందులో స్వర్ణలత గారు పాడిన పాటలు మరి ఒక ఎత్తు. టైటిల్ సాంగ్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వినండి.

హీరో వెంకటేష్ గారు ఇతర హీరోయిన్లతో కలిసి నటించి విజయం సాధించిన అనేక చిత్రాలలో స్వర్ణలత గారు మెస్మరే చేసే ట్రాక్స్ పాడి అదరగొట్టారు. సూర్యవంశంలో చలకు చలకు అనే పాట, పెళ్లి చేసుకుందాంలో ఓ లైలా, ప్రేమించుకుందాం రా అనే సినిమాలు, పెళ్లి కల వచ్చేసిందే బాల, ప్రేమంటే ఇదేరా ఆ సినిమాలో ఇందాకే విన్నారు కదా నైజాం బాబులు, కలుసుందాంరా సినిమాలు, వచ్చిందే పాలపిట్ట, జయం అనదేరా సినిమాలు, మెరిసేటి జావిలో నువ్వే, వాసులు ఇందాక విన్నారు కదా, పాటకు ప్రాణం పల్లవి అంటూ ఇలా ఎన్నో సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

టాలీవుడ్లో 1990 నుండి 2012 వరకు చిన్న పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరికీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ను పాడారు స్వర్ణలత గారు. నరసింహనాయుడు సినిమాలు, నాదిర్దిన్న, దేవుళ్ళు సినిమాలు, నీ ప్రేమ కోరే అనే పాట, అలాగే సిరుల నొసగు అనే రెండు పాటలు కూడా ఎంత ప్రజాదరణ పొందాయి అందరికీ తెలిసింది. సఖీ సినిమాలో, అలాగే పోస్ట్ మ్యాన్ సినిమాలో మనుషులు అనే పాట, తర్వాత ఒకే ఒక్కడిలో ఎరుబాక సాగుతున్నదా ప్రేమికుల రోజు సినిమాలో ప్రేమ అనే పాట, నిర్ణయంలో ఓ పాపలు ఐ లవ్ యూ అనే పాట, అలాగే పరదేశిలో కూడా ఒక పాట పాడారు. ఇవన్నీ కూడా ఆమెకు మంచి పేరు తేవటమే కాక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేలా, విన్న ప్రతిసారి ఒక రసానందం కలిగేలా, ప్రతి ఒక్క పాట కూడా నిత్య చైతన్యంగా ఉండేలా ఉన్నటువంటి పాటలు అనమాట. అలాగే కాకుండా ఇంకా చాలా చాలా పాటలు పాడారు. అయితే ఇక చిరంజీవి గారిది మరొక స్థానం అని చెప్పొచ్చు. చిరంజీవి గారి సినిమాలో ఆమె పాడినటువంటి కొన్ని పాటలు అయినప్పటికీ అవన్నీ కూడా అదరగొట్టాయి అన్నమాట. చూడాలని ఉంది సినిమాలు రామ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వింటూ ఉంటే మెలకలు తిరిగిపోతుంది బాడీ. అలాగే మురుగరాజ్ సినిమాలో కూడా ఒక పాట పాడారు.

సినిమా పాటల పరంగా 10 భాషలు తనదైన విశేష గుర్తింపే కాకుండా తక్కువ కాలంలోనే ఎన్నో అవార్డ్స్ను అందుకోవడం ఆమె అసాధారణ ప్రతిభకు తార్కాణం. తమిళనాడు ప్రభుత్వంచే కలై మామని పురస్కారంతో పాటు ఉత్తమ గాయనిమణిగా పలుమార్లు అనేక అవార్డులు గెలుచుకున్నటువంటి గొప్ప గాయనిమణి స్వర్ణలత గారు.

ఎంతో కెరీర్ ఉన్న సురలత గారు ఒక వింత వ్యాధితో తారాల్లోకం పాటలు పాడేందుకు వెళ్లిపోయారు. కానీ ఆమె గాత్రంతో, ఆమె గానంతో మనల్ని ఓలాడించిన, ఆమె గల నుంచి జలజలా పారిన ఆనుమత్యాలు లాంటి పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా, నిత్యనూతనంగా, చైతన్యంగానే ఉంటాయి.

సినిమా స్వాతిముత్యం. కమల్ హాసన్ ఏమీ తెలియని అమాయక పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక రాధిక కూడా అంతేలా జీవించారు తన పాత్రలో. వీరిద్దరి మధ్య కల్మషన్ లేని ప్రేమ ఒక రూపంలో మరి వివరించాలంటే, వారి ప్రేమను వ్యక్తం చేయాలంటే కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అద్భుతంగా తన పాట రూపంలో రాశారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండే లేని మనుషుల్లే నేను కొండా కోనలకు వదిలేశాడా అని కథానాయక పరిస్థితిని వివరిస్తాడు. అలాగే ఓదార్పును ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువులింకా నీకమ్మ అని ఒక సందేశాన్ని ఇస్తారు. ధైర్యాన్ని నింపుతారు. నీకంత తోడు ఉన్నారు అని భరోసా ఇస్తారు. అలాగే ఇళయరాజా గారు కూడా మరి స్వరపరిచినటువంటి ఆ పాట రాగం మధ్యమావతి. ఆ మధ్యమావతి రాగం తాలూకు లక్షణం ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాగే సంగీత వాయిద్యాల ప్రయోగం కూడా సరికొత్తగా చేశారు ఈ సినిమాలో. బాలు జానకి గారిలా గానామృతం మరువలేము.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది, శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడు గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 ఇంకో నెంబర్ 2324085 మరొక నెంబర్ 2955 0923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ దీని గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడు గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అర్చన చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం వింటున్నాం అమృత గీతం కార్యక్రమం. మరొక అమృత గీతం విందాము. తెలుగు సినీ సాహిత్యంలో ఒక్కొక్కరిది ఒక్కో మహాప్రస్థానం. అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది సువర్ణాధ్యాయం. ప్రతి పాట సందేశమే కాకుండా ప్రబోధం, చైతన్యం, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. జీవిత సారాన్ని తెలిపాయి ఆయన పాటలు, వినోదంతో పాటు కూడా. 2000 అక్కినేని నాగార్జున, సిమ్రాన్ జంటగా తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నువ్వు వస్తావని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సంగీత దర్శకులు ఎస్సీ రాజ్కుమార్ గారి మెలోడీ స్వరాలతో అదరగొట్టారు. సిరివెన్నెల గారి తన కళాన్ని కదిలిస్తూ మరి పల్లవిలోని అనంత భావాన్ని ఇలా చెప్పారన్నమాట. పాటలు పల్లకివై ఊరేగే చెరగాలి, కంటికి కనపడవి నిన్నెక్కడ వెతకాలి. అలాగే నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది కానీ తన రూపు తానెప్పుడు చూపించలేనంది అంటూ జ్ఞానోదయమే కాదు వాస్తవాన్ని చెప్పారు. పాట నేపథ్యం ఏమైనా సరే కానీ నిజ జీవిత సత్యాన్ని రంగరించి రాశారు. మరి సంగీతం కూడా అలాగే ఉంటుంది. జలజలా పారే గోదారిలా కనువిందు చేసేలా వీణులు విందు లాంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది విన్న ప్రతిసారి.

సాహిత్యం అంటే అలా ఉంటుంది. మరో అమృత గీతం విందాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చూడాలని ఉంది. చిరంజీవి గారి హిట్ లిస్టులో ఇదో మైల్ స్టోన్. పాటలన్నీ కూడా ఓ రేంజ్లో కిక్కిచ్చాయి. అందులో వేటూరు గారు కలకత్తా మహానగరాన్ని వర్ణిస్తూ దేశ కీర్తిని పొగిడారు. హరిహరన్ గానం ఆహో చెప్పలేము. ఒక చరణంలో వందే మాతరమే అన్న, వంగా భూతలమే మిన్న, జాతీయే గీతిర అంటూ ఆ ప్రాంతంలో పుట్టిన వారి చరిత్రను సృష్టించిన వారి నాయకులను ఆ పాటల్లో మనులుగా ఒదిగించారు. పాటను హైలైట్ చేశారు. ఆ పాట హైలైట్ కాదు, అది జాతికే ఒక కీర్తిగా హిస్టరీలో క్రియేట్ చేసిందనమాట. తనకంటూ ఆ పాటకంటూ ఒక రికార్డ్ అనేది వచ్చేలా చేశారు మణిశర్మ గారు. అలాగే వేటూరు గారు అద్భుతంగా ఎంతో పరిశోధించి రాశారనమాట. అమృత గీతంగా చివరిగా విందాం.

0: మీరింతవరకు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకి హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కి తులనా మే 10 గుణా బడీ.
1: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
3: IMC 2018 talked about connecting, creating

0: creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village, but reach every single citizen.
1: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ చప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపదీ ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్,

0: అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర్య సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరెన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో

0: ప్రకాశ్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz స్టూడియో సమయం 12:43 దాటి 22 సెకండ్లు. హీట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం.

మీరు విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి సుభాషిణి పాడిన పాట అది. ఇట్ ఫుట్ కార్యక్రమం వింటున్నాం. మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినటువంటి విద్య కాకుండా నిపుణులు ఏం చెబుతారో, వారి యొక్క సలహాలు ఏంటో, వారు చెప్పిన దాంట్లో నిజమెంత, న్యూట్రిషన్ ఫాళ్ళు ఎలా ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, అవి శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఆ సలహాల మేరకు మనం నడుచుకోవాలి. ఎందుకంటే అనేక పరిశోధనలు చేసి వారు ఒక ప్రకటన చేస్తారన్నమాట.

ఆ చేసినటువంటి ప్రకటన ఆధారంగా మనము ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా మనం సమతుల్యం చేయాలి తీసుకున్నటువంటి ఆహారాన్ని అని చెప్పేసి. మనం సాధారణంగా ఏం చేస్తుంటాము అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమున్న ఆహారాన్ని బాగా తీసుకుంటాం. కానీ అలా కాదు, మనకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అనేక రోగాలకు కారణమయ్యేటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలనేది చెబుతుంది అంతర్జాతీయ సంస్థ. అందులో ఒకటి నూనెలు బాగా వాడకూడదు. ఎంతవరకు వాడాలో అంతవరకే, ఎందుకంటే ఆ నూనెలు వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మరి అనేక రోగాలకు కారణమవుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి, అదే దానికి సైడ్ ఎఫెక్ట్స్గా ఇంకా అనేక రోగాలకు కారణమవుతున్నాయి అని చెప్పేసి పరిశోధనలు తేలింది. కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు, నిపుణులు సూచించే వాటిని మనం తప్పకుండా పాటిస్తూ మన సాంప్రదాయక వంటకాల మీద ఆధారపడి మనం లైఫ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

పాట ది ప్యారడైస్ మూవీ కోసం అనిరుద్ రవిచంద్రన్, సుభాషిణి పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే అంశం గురించి. ఫలానా ఆహారం తీసుకుంటే ఫలానా అవయవాలు బాగా పనిచేస్తాయి, ఫలానా శక్తి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగని చెప్పేసి మనం దాని మీదే ఫోకస్ చేసి ఆ ఒక్క ఆహార పదార్థం, ఆ ఒక్క ఐటమే తీసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందవు. శరీరానికి కొన్ని ఆవశ్యకమైన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లాంటివి, ప్రోటీన్స్ లాంటివి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అని ఉంటాయి. ఎసెన్షియల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని శరీరమే తయారు చేసుకుంటుంది, కొన్ని యాసిడ్స్, కొన్ని రకాల ప్రోటీన్స్. సో మనకు బయట నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఫలానా అని చెప్పేసి కాకుండా మనం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసినటువంటి శక్తి వస్తుంది, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మెదడు, తర్వాత ఉదాహరణకు రక్తం తయారీకి మనకు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన బీట్రూట్, దానిమ్మ, ఇంకా వెల్లుల్లి, రక్తాన్ని ఇవన్నీ బాగా శుభ్రం చేసేటువంటి కాబట్టి ఇలా అని అనుకుంటాం. అలాగని చెప్పేసి మనం బీట్రూట్, దానిమ్మ సంబంధించినటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ ఎక్కువ పాళ్ళలో తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకని నిపుణులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే ఈట్ ఫిట్ అంటే మనం ఫిట్గా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మెదడుకు సంబంధించిన వరకు పసుపు, వాల్నట్స్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని మనకు రకరకాలు చెప్తుంటారు. అలాగే కళ్ళకు సంబంధించినప్పుడు క్యారెట్లు, గుమ్మడికాయ, తర్వాత ఇంకా ఇతరత్ర ఆకుకూరలు తీసుకోవాలని చెప్తుంటారు. అలాగని చెప్పేసి అస్తమానం మన ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా అనమాట. అందుకనే నిపుణులు ఏం చెప్తున్నారు, మనం అన్ని రకాలైనటువంటి పోషకాలు శరీరానికి అందాలి కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, ఒక్కొక్కసారి ఒకేసారి అన్నింటిని వచ్చేటట్టుగా, అన్ని పోషకాలు అందేటట్టుగా కూడా తీసుకుంటారు. సో అది కూడా కరెక్టే, కానీ మనకు నిజానికి ఇంకొంత లేటెస్ట్గా పరిశోధనలు తేలింది ఏంటంటే మనకు ఏదైతే ఆహారం తీసుకుంటే శరీరానికి సరిపోతుందో అలాంటి వాటిని తీసుకోవాలి. మనం కొత్త రకాలైనటువంటి ఆహార పదార్థాలు వాటి జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పటికే మన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆహార పదార్థాలను తీసుకోవడానికి. సో ఈ విషయం కూడా ఇప్పుడు కొత్తగా పరిశోధన తేలిందనమాట. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం కొత్త దానికి వెళ్ళి బాగుంటుంది ఇది తినండి అని చెప్తారు, కానీ అది తీసుకుంటే మనకు ఎలర్జీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి, అప్పుడే మనం ఫిట్గా ఉంటాము, శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటామనేది నిపుణుల యొక్క సూచన. ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఫిట్గా ఉండడం కోసము తీసుకునే ఆహారము చాలా చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావితం కూడా చూపిస్తూ ఉంటుంది, అలాగే మన ప్రవర్తన కూడా మారుస్తుంది మనం తీసుకునే ఆహారం. సో ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. శరీరం పెరగటమే కాకుండా మనకు సంబంధించిన మజిల్స్ ఇవన్నీ పెరగటమే కాకుండా మనసు మీద కూడా ప్రభావితం చూపిస్తాయి మనం తీసుకునే ఆహారాలు. సో ఒక రకమైన ఆహారం తీసుకుంటే మన లక్షణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటిని క్యారీ చేస్తూ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి ఆహారం మీదనే దృష్టి పెట్టడం కూడా అంత సరైన పని కాదు. మన దైనందిన జీవితంలో ఆహారం ఒక భాగం కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అని ఆలోచించి మనము అవసరం లేని వాటి జోలికి పోకుండా మనకు అవసరమైన వాటిని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేయడం కాకుండా సంతృప్తిని కూడా ఇస్తాయి. అలాగని కొంతమంది కూరగాయలు ఇష్టం ఉండదు, కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూరగాయల ద్వారా వచ్చేటువంటి పోషకాలు అందాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆ మాంసము వంటలలోనే వాళ్ళకి తెలియకుండానే ఈ కూరగాయలను కూడా చొప్పించి అందులో మిక్స్ చేసి వాళ్ళకి తెలియకుండా ఒక కొత్త రకమైన రుచిని ఆస్వాదించేటట్లు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అనేక రకరకాల రుచి కోసం అనేక రకరకాల కృత్రిమ పదార్థాలను వేయకుండా సహజసిద్ధమైన వాటిని మాత్రమే వేసుకుని ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తద్వారా మెదడు బాగా పనిచేస్తుంది, సరిగ్గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఆరోగ్యాలు ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

మీరు విన్న పాట రంభా ఊర్వశి సినిమా కోసం ధనుంజయ సీపన్ పాడిన పాటది. మనం ఈట్ ఫిట్ అనే అంశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే తీసుకునే ఆహారం చాలా చాలా ముఖ్యం. ఇది అందరికీ చెప్పే విషయమే. అయితే తీసుకునే ఆహారము తర్వాత ఈట్ ఫిట్ మనము ఫిట్గా ఉండాలంటే వయస్సు వారీగా మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, తర్వాత వయసులో ఉన్నవాళ్ళు, బాల్యంలో, తర్వాత పసిపిల్లలు, ఇలా కూడా మనం వర్గాలుగా విభజించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా పాటించాలి, అవకాశం కాదు. అక్కడ ఏ వయసులో ఎలా అనేది కూడా మనం విచక్షణ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తీసుకెళ్ళి పసిపిల్లలకు పెట్టామనుకో, సో అలా ఉండదన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. సూపర్ మార్కెట్ ఆహారాలపై వ్యామోహం తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ మొత్తమే వాడకూడదు. ఇది కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉన్నట్లయితే తీసుకునే ఆహారం వల్ల వాళ్ళ ప్రవర్తనలో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది పిల్లలు భయంకరమైనటువంటి అలవాట్లు వచ్చేసి భయంకరమైనటువంటి ప్రవర్తన చూపిస్తుంటారు, కారణం వారు తీసుకున్నటువంటి ఆహారం. అందువల్ల ఆహారం తీసుకునే విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు కూడా సూచనలు చేస్తూ ఉండాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మనం ఫలానా ఈ ఆహార పదార్థం తీసుకోండి అని మనం సజెస్ట్ చేయలేం. కారణం ఏంటంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. దాన్ని బట్టే శరీరం అనేది వృద్ధి చెందుతుంది, మనసు బ్రెయిన్ వికసిస్తూ ఉంటుంది, ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశోధనలో వచ్చినటువంటి మార్పుల ప్రకారము, అంటే వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, పీల్చే గాలిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది, ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండీ కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డీఈ షా వృద్ధి నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్టంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి

మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని, ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంటు వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్టంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాష్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్దత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 349.67 కోట్లు, మూసీ ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటి వరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉండడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది.
సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:40

పేదులోపు తపాలా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11 జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11 నిర్వహించే 12వ తెలంగాణ రాష్ట స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండి కూటమి ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో సమీప 1 గంట 20 నిమిషాలు దాటి 37 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక ఆవిష్కరణ, అనంత విశ్వ రహస్యాలను ఛేదించే మేధోమథన ఫలితం. యావత్ ప్రపంచం నవ నిర్మాణంలో అంతెరగని పాత్ర. మనిషి విశ్వవిజేతగా నిలబెట్టే సైన్స్ చెప్పే వాస్తవ రుజువులు. అలాంటి ఆవిష్కర్తలకు గౌరవ హిమాలయ నగం, నోబెల్ బహుమతి. ఆయా రంగాలలో, శాస్త్రాల్లో, కృషితో పాటు ఆవిష్కరణలు, ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త విషయాలు కనుగొన్న వారిని సగౌరవంగా సత్కరించి కీర్తించబడే అత్యున్నత సందర్భం మరి నోబెల్ బహుమతి ప్రకటన, అలాగే బహుమతి ప్రదానోత్సవం కూడా. ఈ సంవత్సరం వైద్య రంగంలో ఆస్ట్రోజెనెటిక్స్లో మరి కొత్త పరిశోధనలకు గాను కార్ల్ డైసెల్ రోత్, పీటర్ హెగ్మ్యాన్, జార్జ్ నాగల్ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ను ప్రకటించిన సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తులు జార్జ్ నాగల్ గురించి, ఆయన పరిశోధనల గురించి మరి తెలుసుకుందాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ

మీరు విన్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం సాగర్ మేఘ కలిసిన ఇద్దరు కలిసి పాడిన యువల గీతం విన్నారు. ఆనంద్ శ్రీరామ్ గీత రచన, సంగీతం దేవి శ్రీప్రసాద్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 3295509 23 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అటెండ్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా మరి డాక్టర్ గారు వస్తారు. కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలపై నేరుగా సమాధానం ఇస్తారు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ చేసిన పరిశోధన గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, మనిషి మేధాశక్తి పరంగా ఎంత శక్తివంతుడైనప్పటికీ ఏ విషరోగాలు, ఏ ప్రాణాంతక వైరస్లు, వింత రోగాలు ఎలా విజృంభిస్తాయో తెలియదు. కాబట్టి మెడిసిన్ రంగంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ప్రాణరక్షణ కోసం, ప్రజలను కాపాడేందుకు, ప్రకృతి నుంచి మనిషిని రక్షించబడేందుకు. సో అందులో

పరుగు సినిమా కోసం కైలాష్ ఖేర్, సైంధవి పాడిన పాట విన్నారు. మనం చేతిన స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గారి జీవిత ప్రస్థానం, అలాగే తను చేసిన పరిశోధనలకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మన నోబెల్ ప్రైజ్ పొందినటువంటి విషయం అందరికీ తెలిసింది. 3 రోజుల క్రితం వైద్య రంగంలో ఆయన చేసినటువంటి విశేష పరిశోధనలు గాను ఈ అవార్డు అందుకోనున్నారు త్వరలో. అయితే 3 రోజుల క్రితమే ప్రకటించినటువంటి నోబెల్ విన్నర్స్లో ఒకరైన జార్జ్ నాగెల్ ప్రసిద్ధ జర్మన్

బయోఫిజిసిస్ట్ అన్నమాట. జర్మనీలోని వార్జ్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్. ఇంతకీ మరి దేనిపై పరిశోధన చేసి ఏమి ఆవిష్కరించారు, మరి దాని పనితీరు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఆ పరిశోధన ఫలాలు రానున్న రోజుల్లో దేనిపై ప్రభావితం చూపిస్తాయి, దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఆసక్తికర అంశం అన్నమాట. మరి ఊరికే నోబెల్ అవార్డు ఇవ్వరు కదా, ఏ పరిశోధన చేసి ఏమి రుజువు చేశారు, తద్వారా మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత గొప్ప అంశం అది, ఎలాంటి అంటే ఇంతకుముందుకు చేయనిది కొత్తగా ఆవిష్కరిస్తేనే కదా అలా జరిగేది, అవార్డ్స్ ఇచ్చేది. సో ఏంటి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, నిజంగా ఆప్టోజెనెటిక్స్ అనేది ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉపయోగిస్తారనమాట. అందులో భాగంగా ఇది ఒక కొత్త ఆవిష్కరణ, ఇది రానున్న రోజుల్లో చాలా గొప్పగా ఇది వైద్య రంగంలో ఒక కొత్త వింతైనటువంటి రోగాలకు నయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం అన్నమాట. సో అందువల్ల ఆయనకు ఈ గొప్ప పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఆ ముగ్గురికి ప్రకటించారనమాట. అందులో వీరి యొక్క కృషి ఎలా ఉంది, ఏం చేశారు అనే అంశం గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మీరు వింటున్న పాట పరదేశీ సినిమా నుంచి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026లో అంటే తాజాగా వైద్యరంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ప్రొఫెసర్ జార్జ్ నాగెల్కు నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనల గురించి, ఆయన చేసినటువంటి కృషి గురించి, ముఖ్యంగా ఆయన నోబెల్ బహుమతి పొందడానికి చేసినటువంటి పరిశోధన ఏంటి, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజాగా ప్రకటించినటువంటి నోబెల్ అవార్డ్స్కి ఎంపికైన వైద్య శాస్త్రవేత్త జార్జ్ నాగెల్ తన సహచరులు ఫీటర్ ఎగ్మాన్లతో కలిసి ఆప్టోజెనెటిక్స్లో ఒక కొత్త పరిశోధన చేశారు, ఒక ఆవిష్కరణ చేశారు కూడా. అయితే దీని ముఖ్య విధి ఏంటంటే కాంతిని ఉపయోగించి నాడీ కణాల, అంటే ప్రత్యేకంగా న్యూరాన్స్ అన్నమాట, అయితే న్యూరాన్స్ మెదడులో ఉంటాయన్నమాట ఇవి, ఈ న్యూరాన్స్ పనితీరును నియంత్రించవచ్చు అంటే కాంతిని ఉపయోగించి అనే ఒక సరికొత్త విప్లవాత్మకమైనటువంటి అంశాన్ని కనుగొన్నారనమాట. అంతేకాదు వారి పరిశోధనలో మరొక సరికొత్త విషయాన్ని కూడా కనుగొన్నారు. అది కూడా మెదడుపై ఏమైనా వ్యాధులు వస్తే, ఏమైనా వ్యాధులు దాడి చేస్తే, మెదడులో ఏమైనా కొత్త రోగాలు వస్తే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆ వైపు కూడా కృషి చేస్తున్నారన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేశారు, ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట ఖుషీ సినిమా నుంచి, గానం జీన్ శ్రీనివాస్ హరిణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు

తాజాగా 2026 సంవత్సరానికి గాను వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ చేసినందుకు నోబెల్ అవార్డ్స్ను ప్రకటించారు. అందులో అవార్డ్స్ను పొందిన ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గురించి మనం, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసినటువంటి కృషి గురించి, ఆయన పరిశోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ మొదట మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ బయోఫిజిక్స్ విభాగంలో పనిచేసేవారు అన్నమాట. ప్రస్తుతం న్యూరోఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెదడు సంబంధ అరుదైన వ్యాధుల నివారణకు ఆయన తాజా ఆవిష్కరణ ఒక సరికొత్త వెలుగుగా నిలవనుంది అనేది శాస్త్రవేత్తల యొక్క బలమైనటువంటి అంచనా అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి ఆవిష్కరణ గొప్పగా అందరూ ఆశ్చర్యపోయారనమాట. అది ఒక వైద్య రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది అనేది ఒక భరోసా కలిగిందనమాట. ఎందుకంటే మెదడు సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు మనకు చికిత్స చాలా కష్టం అనమాట. సో మరి దాన్ని నివారించేందుకు, దాన్ని అరికట్టేందుకు, దాన్ని సమూలంగా నియంత్రించేందుకు ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు వైద్య రంగంలో చాలామంది శాస్త్రవేత్తలు. అయితే వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి త్యాగం చేస్తూ ఆవిష్కరణల మీద, పరిశోధనల మీదనే పనిచేస్తూ ఉన్నారనమాట. చాలామంది యొక్క కళ ఏంటి అంటే వారికి ఎలాగైనా నోబెల్ ప్రైజ్ కొట్టాలి, నోబెల్ ప్రైజ్ సంపాదించాలి అనే ఒక కళ ఉంటుందన్నమాట. కళ కోసమని కాదు, కానీ వారి చేసేటువంటి పరిశోధనలో ఒక రిజల్ట్ వస్తే ఆ ఆనందం వేరు, ఆ సంతృప్తి వేరు, ప్రపంచమంతా జయజయలు పలుకుతుంది. అలాంటి వారిలో వీరొకరు. మీరు వింటున్న పాట ఆగడు సినిమా నుంచి, ఎస్ఎస్ తమన్ దివ్య పాడింది.

ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ తన సహచర నోబెల్ గ్రహీతలతో ఆవిష్కరించిన అంశం ఏంటంటే, ఆప్టోజెనెటిక్స్ అభివృద్ధిలో భాగంగా తన పరిశోధనలో క్లామిడోమోనాస్ అనే ఏకగణ శైవల ఉపరితలంపై నీలిరంగు కాంతిని ప్రవేశపెట్టినప్పుడు దానికి స్పందించిన ఒక ప్రోటీన్ను గుర్తించారన్నమాట. పైగా ఆ కణంలో ఒక మార్గం తెరుచుకుని ఆయాన్లు లోపలికి ప్రవేశించడం ద్వారా విద్యుత్ సంకేతం జరుస్తుందని కనుగొని చేసి నిరూపించారన్నమాట. అదే ఛానల్ రెడాప్సిన్ అనే ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ మరి రానున్న రోజుల్లో పక్షవాతం, అంధత్వం, డిప్రెషన్, డైమెన్షియా వంటి మెదడు సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల యొక్క గట్టి అంచనా అన్నమాట. మరి అందుకు గాను ఈ గొప్ప ఆవిష్కరణ చేసినందుకు గాను, అంటే అక్కడ కాంతి ద్వారా కణాలు ఎలా స్పందిస్తున్నాయి, ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి మెదడులో అనేది ఇది ఒక చాలా గొప్ప ఆవిష్కరణ అనమాట. అందుకనే వారికి నోబెల్ బహుమతి వరించింది. వైద్య శాస్త్రంలో మరిన్ని వారు ఆవిష్కరణలు చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువ శాస్త్రవేత్తలు కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి ఇలాంటి పరిశోధన ఆవిష్కరణ ఫలాలే మనందరికీ రక్షణ కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం చైతన్యమవుదాం, మనం ఆ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేద్దామనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది ఇవాళ హార్ట్ కంగ్రెషన్ చెబుతూ మరి ఈ కార్యక్రమం బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 33 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన హాస్పిటల్స్ యశోద హాస్పిటల్స్. మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవును, నయనాలు మనకున్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి. నేత్రాలు బాగుంటేనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతాం, జయించగలుగుతాం. కానీ మారుతున్న డిజిటల్ యుగంలో కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని, వృద్ధాప్యంలో లేదా వయసు మీద పడే సమయంలో రావాల్సిన దృష్టి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇందుకోసమే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంరక్షించాలనే ఉద్దేశంతో కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి అక్టోబర్ 2వ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా కంటి చూపును ఎలా కాపాడుకోవాలి, కంటి సమస్యలు ఎందుకు ఎక్కువవుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సంరక్షణ చేపట్టాలనే విషయాల గురించి మనం ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0404 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 09 ఈ నెంబర్కు కాల్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన గురించి మీరు నేరుగా డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారిని అడిగి సమాధానాలు పొందొచ్చు. నమస్తే లింగం గౌడ్ గారు.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది?
4: యాక్చువల్గా ఏందమ్మా అంటే, ఇప్పుడు వరల్డ్ సైట్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనం బ్లైండ్నెస్ను కంట్రోల్ చేయాలి, తర్వాత విజన్ ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఐ కేర్

0: సెంటర్స్ ఎక్కువ పెట్టాలని, దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక సంస్థ ద్వారా ఇది ప్రమోట్ చేయబడుతుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో అవేర్నెస్ గ్లోబల్గా కంటికి సంబంధించిన రోగాల గురించి అవేర్నెస్ పీపుల్లో క్రియేట్ చేయడానికి అండ్ టు ప్రమోట్ ది యాక్సెసిబుల్ కేర్ చేయడానికి ఇది ఒక సంస్థ ద్వారా చేయబడుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చూస్తే సాధారణంగా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే కంటి సమస్యలు ఏంటండి?
0: యూజువల్గా అమ్మ మనకు జనరల్గా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే అద్దాలు పెడితే క్యూర్ అయ్యే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి. తర్వాత కొంచెం పెద్ద ఏజ్ వస్తే క్యాట్రాక్ట్, గ్లకోమా అట్లాంటి వాటితోటి కంటి చూపు, రెటినల్ ప్రాబ్లమ్స్, షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే వాటి వల్ల చూపు తగ్గే అవకాశం ఉంది.
1: అలాగే ఇప్పుడు కొంతమంది కంట్లో మంట, దురద, ఎర్రబడడం, కళ్ళల్లో నుంచి నీరు కారుతుండ అంటారు, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా అవుతుంటుంది?
0: కంట్లో మంట, దురద అనేది చాలా కారణాలు ఉంటాయమ్మా. యూజువల్గా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ కంప్యూటర్స్ వాడడము, తర్వాత సెల్ ఫోన్స్ వాడడం వల్ల ఎక్కువగా కంట్లో మంట రావడము. ఎందుకంటే కంట్లో కూడా ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ లేయర్ ఆఫ్ వాటర్ మనం కంటిన్యూస్గా డిజిటల్ స్క్రీన్స్ చూడడం వలన ఆ లేయర్ ఆఫ్ వాటర్ ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ వల్ల కంట్లో మంట మండడము, కన్ను దురదలు రావడము, చూపు, కంట్లో చూపు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.
1: ఓకే డాక్టర్ గారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అమ్మా, నేను కే రమేష్ మాట్లాడుతున్నాను అమ్మా. కంటి చూపు కోసం మాట్లాడాలి డాక్టర్ గారు.
1: మాట్లాడండి డాక్టర్ గారు, వింటున్నారు.
2: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి.
2: సార్ నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, రాజాపేట నుంచి.
0: సార్ చెప్పండి.
2: సార్ అయితే నాకు కంటి చూపు ఇంతకుముందు బాగానే ఉండే సార్, ఈ 4-5 సంవత్సరాల నుంచి బాగా తగ్గిపోయింది. అయితే నేను డాక్టర్ కి చూపిస్తే ఏమన్నారంటే నేను నరాల బిజినెస్ ఉందని చెప్పారు సార. నాకు అతని ట్రీట్మెంటే లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా సార్?
0: లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు అది కంటి చూపు నరాల వీక్నెస్ అనేది చాలా రకాలు ఉంటుంది. అది ఏ రకం అనేది మనకు తెలిస్తే దానికి ట్రీట్మెంట్ చాలా వరకు.
2: బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక బాగా దెబ్బతింది అని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ డాక్టర్ రమేష్ చూపించాను, ఎల్వి ప్రసాద్ చూపించాను, సరోజ కూడా చూపించాను.
0: అట్లాంటి వాటికి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనప్పుడు అది హైపాక్సిక్ ఏరియాస్ అంటారు. హైపాక్సిక్ ఏరియాస్ మళ్ళీ వాస్క్యులరైజేషన్ అంటే మళ్ళీ బ్లడ్ వెసల్స్ పెరుగుతాయి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, యాంటీవేజఫ్ ట్రీట్మెంట్ అని. అది దానివల్ల కూడా పాసిబుల్ కాకుంటే చేయలేని పరిస్థితి ఏముండదు. అది నేను ఎల్బీ నగర్లోనండి. ఎల్బీ నగర్, ఎల్బీ నగర్, లాల్ బహదూర్ నగర్, ఎల్బీ నగర్.
2: సార్ మీ నంబర్ చెప్పండి సార్, లాస్ట్ వరకు ఒకసారి కలుస్తాం సార్ మేము.
1: ఓకే అండి, లాస్ట్ లో అనౌన్స్ చేస్తామండి. ధన్యవాదాలండి, నమస్కారం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో మేడం, నేను రామాచారిపురం విజయనగరం నుంచి మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి రామాచారి గారు.
3: మేడం డాక్టర్ గారు, ఒకటి ఇప్పుడు డెలివరీలో 7 మంత్స్ డెలివరీ ఉన్న వాళ్ళకు ఒకటి మెల్లకన్నే కానీ ఒకటి ఆర్పి వచ్చే అవకాశం ఉందంట, ఎందుకు వస్తే కారణాలు చెప్పండి. ఒకటి రెగ్నాపతికి రెటోపతికి తేడా ఏంటి? ఆర్పిలో
1: రెటినోపతికి ఇంకా దేనికి తేడా ఏమంటారండి?
3: రెగ్నోపతి, రెటినోపతి అని రెండు ఉంటాయమ్మా, దానికి కూడా ఆప్షన్ ఉందా లేదా?
1: ఓకే అండి.
3: ఇప్పుడు సేవ డెలివరీ అయిన వాళ్ళకు ఒకటి మెల్లకన్ను వస్తే, కొందరు ఆర్పి ప్రాబ్లం వస్తుంది, కారణాలు చెప్పండి దయచేసి.
0: కారణాలు అంటే యూజువల్గా ఏంటంటే మనకు
1: సడన్ గా డెలివరీ
0: ప్రెగ్నెన్సీ తొందరగా అంటే నెలలు నిండక ముందుకే జరిగినప్పుడు, ప్రిమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు, యూజువల్గా ఏంటంటే ప్రిమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు పిల్లలు వీక్గా పుడతారు, తక్కువ బరువుతో పుడతారు. వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఇవ్వడం వలన రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ, ROP అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంది, తర్వాత సర్జరీ కూడా అవసరమైతే సర్జరీ కూడా చేయొచ్చు దానికి. అది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. తర్వాత రెండవది మెల్లకన్ను ఎందుకు వస్తుంది అంటే, మెల్లకన్ను అనేది

కంజెనిటల్ తల్లిదండ్రులకు ఉండడం వల్ల, వాళ్ళ పూర్వీకులకు ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండవది, డెలివరీ అయ్యేప్పుడు యూజువల్గా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి తీస్తారు ఒక్కొక్కసారి అబ్స్ట్రక్టెడ్ లేబర్లో, అట్లాంటప్పుడు

0: ఎలా తెలుస్తుందండి?
1: క్యాట్రాక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరే చెప్పాలి. ఇప్పుడు దానివల్ల
0: కంటికి బాగా
1: ఏంటంటే చూపు
0: చూపు
1: చూపు
0: కానీ
1: మందగిస్తుంది అండి, దూరం చూపు మందగిస్తుంది దానివల్ల. ఒకటి, రెండవది ఏజ్తో పాటు వస్తుంది. యూజువల్గా ఏంటంటే క్యాట్రాక్ట్ ఏజ్తో పాటు వస్తుంది, దానివల్ల చూపు తగ్గిపోతుంది, మందగిస్తుంది దూరం చూపు.
0: అంటే ఇప్పుడు అలా తేడా వచ్చినప్పుడే చెక్కింగ్ కి వెళ్ళాలి లేదా ముందే వెళ్ళి?
1: లేదండి, యూజువల్గా 40 ఇయర్స్ దాటిన తర్వాత డాక్టర్ దగ్గరికి, కండ్ల డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండాలి, ఎవ్రీ 1 ఇయర్ ఒక్కొక్కసారి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శరత్, మా నా పేరు దిల్సుఖ్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శరత్ గారు.
3: డౌట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్.
1: డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్
3: చిన్న డౌట్ సార్, ఇది డయాబెటిక్ రెటినోపతి మనము షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా వచ్చేస్తుందా, ఇండిపెండెంట్ ఆఫ్ కంట్రోల్, లేకపోతే రాకుండా ప్రివెంట్ చేయొచ్చా సార్?
1: ఒకటి డాక్టర్ గారు, దీన్ని ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అనేది యూజువల్గా చాలా వరకు మనం తగ్గించవచ్చు. యూజువల్గా ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంటు, డయాబెటిక్ ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్, కంట్రోల్డ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా లేటుగా వస్తుంది డాక్టర్ గారు. అదే మనము 15-20 ఇయర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్, మీరు ఎంత రెగ్యులర్గా కంట్రోల్ చేసినా కూడా 20-25 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్స్లో. ఒకటి, ఎంత బాగా కంట్రోల్ చేసినా, బట్ బాగా కంట్రోల్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే మనం కంట్రోల్ చేయకుండా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటీస్ కంట్రోల్ చేయలేదనుకోండి, డయాబెటిక్ రెటినోపతి లీడ్స్ టు టోటల్ బ్లైండ్నెస్. దీనికి రెగ్యులర్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ నార్మల్ లెవెల్స్లో, ఎప్పుడు నార్మల్ లెవెల్స్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి డాక్టర్ గారు.
3: రైట్, ఇంకొక చిన్న డౌట్ సార్,
1: చెప్పండి.
3: గ్లాకోమా, గ్లాకోమా సింప్టమ్స్ ఏముంటాయి సార్ మనకు?
1: యూజువల్
3: రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అయితే మనకు విజన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. గ్లాకోమాకి ఏముండొచ్చు సార్?
1: గ్లాకోమాకు కన్ను రెడ్ అవుతుంది. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి డాక్టర్ గారు, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని, కంజెస్టెడ్ గ్లాకోమా అని ఉంటుంది. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏ రకమైన సింప్టమ్స్ ఉండవు, నార్మల్గా ఉంటుంది అది. కానీ అప్పుడప్పుడు కన్ను ఎర్రగవడము, దగ్గర చూపు తగ్గడము, కన్ను స్ట్రెయిన్ కావడము అనేవి ఉంటాయి. యూజువల్గా ఏంటంటే 40 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ గ్లాకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. యూజువల్గా ఒకసారి డాక్టర్ చూపించుకుంటే మనకు తెలిసిపోతుంది గ్లాకోమా ఉందా లేదా అనేది. ఇక నారో యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అని ఉంటుంది, అది సడన్గా రెడ్నెస్ అవ్వడము, కన్ను ఎర్రగవడము, నొప్పి పెట్టడము, కన్ను బాగా ఎర్రగైపోతుంది, కన్ను నొప్పి పెట్టడము, నీళ్లు గారడము, మనం దూరం చూస్తే కన్ను మూసుకుపోవడం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. కంపల్సరీ దాన్ని మనం డయాగ్నోసిస్ చేయవచ్చు. అంతే, స్క్రీనింగ్ చేసి దాని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తగ్గిపోతుంది డాక్టర్.
3: డయాబెటిక్ రెటినోపతి కానీ గ్లాకోమా కానీ స్క్రీనింగ్ చేయించుకోవాలి
1: కంపల్సరీ. 40 ఇయర్స్ తర్వాత కంపల్సరీ కండ్ల డాక్టర్ను విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే,
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
1: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
4: సార్, ఇది నేను డాక్టర్ ఏసర నుంచి మాట్లాడుతున్నా, నా పేరు నర్సయ్య.
1: సార్
4: సార్, నాది నేను ఒక 1 ఇయర్ నుంచి ఏఎండి అనే డిసీజ్ తోని సఫర్ అవుతున్నా సార్. ఏఎండి,
1: ఓకే ఓకే, ఏఆర్ఎండి,
4: ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
1: అదే ఏఆర్ఎండి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
4: ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
1: అవును సార్.
4: ఉంది, దెన్ నేను ఇంజెక్షన్ తీసుకుంటున్నా సార్. ఇది
1: ఓకే,
4: ఇంజెక్షన్ తీసుకున్నా కానీ 3-4 అయిపోయినాయి. బట్ ఏంటంటే దీనికి ఇంజెక్షన్ కి ఇప్పుడు డెఫినెట్ గా క్యూర్ అవుతుందా సార్? ఇది ఎట్లా నా అంటే ఎందుకు వస్తుంది, కొంచెం క్యూర్ అవుతుందా లేదా చెప్పండి సార్.
1: సార్, ఇది ఏజ్ రిలేటెడ్, మీరు దీంట్లోనే ఉంది సార్, ఇది ఏజ్ రిలేటెడ్ అంటే ఏజ్ తో పాటు వస్తుంది సార్, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. ఇప్పుడు మనకు బోన్స్ ఎలా అరగిపోతాయో అట్లా కంట్లో కూడా ఒక మ్యాక్యుల అనేది సెంటర్ ఉంటుంది. బాడీకి మొత్తం బ్రెయిన్ ఎలా సెంటరో, కంటికి కూడా సంబంధించింది మ్యాక్యుల అనేది ఒక సెంటర్ ఉంటుంది సార్. దాని దగ్గర ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ వెట్, డ్రై టైప్, వెట్ టైప్ అని రెండు వస్తాయి. యూజువల్గా ఏంటంటే ఇంజెక్షన్స్ ఫోటాన్ థెరపీ అని కూడా వస్తుంది సార్, అది వాటితో యూజువల్గా కంట్రోల్ అవుతుంది, తగ్గించవచ్చు. యూజువల్గా బి కాంప్లెక్స్, విటమిన్స్ అట్లాంటివి తీసుకొని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు సార్.
4: దీనికి ఆపరేషన్ అంటే ఏం లేదు సార్?
1: పెద్దగా లేదు సార్, ఇప్పటికైతే లేదు.
4: ఇంజెక్షన్
1: ఇంజెక్షన్ సిఎన్విఎం అంటే కొరాయిడల్ నియోవాస్కులరైజేషన్ మెంబ్రెయిన్స్ అని డెవలప్ అయినప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ తో కొంచెం వరకు కంట్రోల్ ఉంటుంది.
4: ఓకే ఓకే, అంతేగాని వేరే సెపరేట్ ఏం ట్రీట్మెంట్ ఏం లేదు,
1: ఇప్పటి వరకు ఇంకా పెద్దగా డెవలప్ కాలేదు.

0: ఓకే సార్.
1: మీరు వింటున్నారు వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి రిటైర్డ్ సివిల్ సర్జన్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరు లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955093 ఈ నెంబర్లకు కాల్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే విషయం గురించి రిటైర్డ్ సివిల్ సర్జన్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ లింగం గౌడ్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు డ్రై ఐస్, వెట్ ఐస్ అనేసి మీరు ఇప్పుడు అన్నారు, అసలు అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి?
0: డ్రై ఐస్ వెట్ ఐస్ కాదమ్మా, యూజువల్గా ఏంటంటే కంట్లో ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ లేయర్ ఆఫ్ వాటర్ మనం కంటిన్యూస్గా ఒక డిజిటల్ స్క్రీన్ కానీ కంటిన్యూస్గా చూసినప్పుడు మీద ఫ్యాన్ తిరగడము, ఏసీ ఉండడం వల్ల కంట్లో నీరు ఎవాపరేట్ అయిపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ రావడం వల్ల ఏమవుతుందంటే కంట్లో ఇరిటేషను, దురద రావడము, మంట మండడము, కన్ను చూపు కొంచెం తగ్గడము, ఇలాంటివి జరుగుతాయి, దాన్నే డ్రైనెస్ అంటారు. యూజువల్గా ఇది కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో వస్తుంది, ఇది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని. వాళ్ళకి యూజువల్గా ఏంటంటే మేము కంప్యూటర్ ఆన్ అండ్ ఆఫ్ 1-2 అవర్స్ వర్క్ చేసి ఒక డ్రాప్స్ ఉంటుంది. యూజువల్గా కంట్లో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకొని కన్ను ఒక 5 మినిట్స్ పూసుకొని మళ్ళీ పని చేసుకోమని చెప్తుంటాం, 5-10 మినిట్స్. సో అది యూజువల్గా రొటీన్ గా చేసే ట్రీట్మెంట్.
1: ఓకే, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, పేరండి,
2: మాట్లాడుతున్నారు? నా పేరు శ్యామ్ సుందర్, నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
2: నమస్కారం డాక్టర్ గారికి. నమస్కారం సార్.
0: నమస్తే. నమస్తే సార్, చెప్పండి.
2: సార్, ఈ కన్ను రెటీనా ప్రాబ్లం వచ్చింది, రెటీనా ఆపరేషన్ అయింది, చూపు సరిగా కనబడతలేదు. ఈ బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ ఒకటే ఉంటుందా, లేకపోతే ఈ కళ్ళకి రెడ్ ఎర్రరక్త కణాలు ఎక్కువైనప్పుడు ఇంజక్షన్ల ద్వారానే క్లియర్ చేయడానికి వస్తుందా, లేకపోతే ఎట్లా సార్? అది
0: బ్రెయిన్ రెటీనా అంటే అనేది ఒక కంటినరం, ఇక్కడ ఒక కంటినరం, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రెండు పోతాయి. బట్ యూజువల్గా ఏంటంటే రెటినోపతిలో మనం ట్రీట్మెంట్ సరిగా తీసుకో. హలో
1: చెప్పండి సార్, కంటిన్యూ చేయండి సార్.
0: హలో, దీంట్లో రెటినోపతిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకునే దాన్ని బట్టి, మనం ట్రీట్మెంట్ మంచిగా తీసుకుంటే దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ రెటినోపతి ఉంటాయి. అయితే వీటిలో మనము సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే ప్రాలిఫరేషన్ అంటే హైపాక్సిక్ ఏరియాస్ డెవలప్ అయ్యి రెటీనాలో కొత్త వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. విట్రియస్ హిమరేజ్ అంటారు దాన్ని. ఆ విట్రియస్ హిమరేజ్ అట్లాంటి వచ్చినప్పుడు కంప్లీట్ సూప్ పోతుంది. తర్వాత ఇట్లాంటి కండిషన్స్ లేదంటే విట్రియస్ హిమరేజ్ వచ్చిందనుకోండి, దానికి ఆ హిమరేజ్ తీసేసి ఇంజెక్షన్స్ ఇస్తారు, వెజఫ్, యాంటీ వెజఫ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అట్లాంటివి ఇస్తే కొంచెం చూపు రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ ఏంటంటే యూజువల్గా కంట్లో రెటినోపతి డెవలప్ అయిందంటే మాత్రం చాలా వరకు చూపు, ఉన్న చూపు ఉంచడానికి ప్రయత్నమే కానీ కొత్తగా పెద్దగా చూపు తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్దగా జరగవు. రెటినోపతి రాకుండా చూసుకోవడమే బెటర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ రెటీనా విషయంలో.
1: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో మేడం.
1: చెప్పండి.
3: హైదరాబాద్ మాట్లాడు రామాచరణ్ మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి.
3: ఇప్పుడు డాక్టర్ గారికి నమస్కారం చెప్పండి.
0: సార్
3: హలో.
0: నమస్తే అండి.
3: నమస్కారం సార్. అదే ఇప్పుడు రేజీ కట్టిన వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి కదండి.
0: రేచికట్ ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు సార్ ట్రీట్మెంట్. ట్రయల్స్ లో ఉంది అది. అది
3: ఆర్పీ వాళ్ళకే ట్రీట్మెంట్, ఆర్పీ వాళ్ళకే కానీ గ్లూకోమా వాళ్ళకి ట్రీట్మెంట్స్ వస్తున్నాయా?
0: ఆర్పీ వాళ్ళకే చెప్పేది రేచికట్, గ్లకోమాది రేచికట్ రాదు. ఆర్పీ, విటమిన్ ఏ డెఫిషియన్సీస్ అట్లాంటి వాటిల్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంటిలో శుక్లం సెంటర్లో వచ్చింది అనుకో, అది కూడా నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆర్పి, రెటినైటిస్ పిగ్మెంటస్ అని ఉంటుంది, దానికి కూడా నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రిపూట ఏం కనబడదు, రాత్రి కాగానే వాళ్ళు
3: కదండి.
0: ఇక అది చూపు మొత్తం పోతుంది, చూపు మొత్తం పోతుంది, ఇంకా పెద్దగా లేదు. అది ట్రయల్స్లో ఉంది, వస్తుంది.
3: వీక్లో కన్ను తీసి దౌడ్ కింద పైన ఒకడు కింద పెడతారని చెప్పారు కాబట్టి అనుమానం వచ్చి అడుగుతున్నాను.

0: కంటిది కన్ను పెట్టడం, కన్ను పెట్టడం అనేది ఏం లేదండి.
1: గుడ్డు గుడ్డు గుడ్డు బాగా తెలుసు. ఈ నరం అనేది తీసి పక్క సైడ్ ఇప్పుడు మన కన్ను కదండి, కన్నుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్ను పెడతారని డౌట్ అయితే అడుగుతాను అనమాట.
0: లేదు లేదు, అట్లాంటి టెక్నిక్స్ ఏం లేదు, రాలేదండి అట్లాంటి.
2: హలో నమస్తే అండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కొన్ని డ్రాప్స్ మేము సజెస్ట్ చేస్తాము 2 అవర్స్కి ఒకసారి వేసుకోమని. డ్రాప్స్ కాకుండా న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ పని కంప్యూటర్ ముందు చేసుకుంటూ కళ్ళని కాపాడుకునే ఛాన్స్ ఉందా?
0: కాపాడుకోవచ్చమ్మా, ఈ రోజుల్లో అద్దాలు వచ్చినాయి, యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ గ్లాసెస్ రెగ్యులర్గా అంటే పాయింట్ ఉండి అద్దం పెట్టుకొని రెగ్యులర్గా కంప్యూటర్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఎంత ఉన్నా కూడా కన్నుకు ఎక్కువ శ్రమ చేస్తే ఖచ్చితంగా దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని ఏంటంటే మధ్య మధ్యలో స్ట్రెయిన్ కాకుండా కొంచెం రెస్ట్ ఇస్తూ పని చేసుకోవడం బెటర్.
2: డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు దీని గురించి,
0: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.
2: ఓకే డాక్టర్ గారు, ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాం, ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో కూడా అనుకున్నాము పిల్లల గురించి మాట్లాడే ముందు. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నా పేరు రాజు, హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
2: చెప్పండి రాజు గారు.
3: సార్ నాకు నాకు నాకు చూపు మధ్యలో పోయింది సార్, నాకు ఎట్లా యాక్సిడెంట్ అయింది, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అది యాక్సిడెంట్ లో పోయిందా నాకు వేరే రకంగా పోయిందా తెలియదు, కానీ కాకపోతే చెక్ చేసి చేపించుకున్నప్పుడు మాత్రం స్టాబిలిటీ అన్నారు, స్టాబిలిటీ స్టాబిలిటీ అని అన్నారు. అది మరి ఏనికి సంబంధించిందో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం చూపు ఇంకా తగ్గిపోతూనే ఉంది, ఇంకా తగ్గిపోయింది కూడా మొత్తం. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను
2: అంటే మీకు ఐ డాక్టర్ చెప్పారండి అది టాబిలిటీ అని?
3: ఐ డాక్టర్ చెప్పినమ్మా, చాలా హాస్పిటల్ తిరిగినాను, కాకపోతే అప్పుడు వాళ్ళు ఇంకా లేదు మందులు లేవు రావు అని ఏదో చెప్పేసినారు వాళ్ళు నాకు, ఇంకా కాకపోతే నా పరిస్థితి చూసి కూడా కొంచెం నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే నేను అన్ని పైసలు నేను ఖర్చు పెట్టుకోలేను అనుకొని కూడా చెప్పిండ్రేమో అనుకున్నా. మీరు గుర్తుపడతారని అనుకుంటా, వేముల్ల శ్రీకాంత్ అని ఉంటారు ఒక వేముల్ల శ్రీకాంత్ డాక్టర్ శ్రీకాంత్ ఈ మెగా సిటీ హాస్పిటల్ చేసిన, ఆయన కూడా చెప్పినాడు, ఆయన కొద్ది మంచి మంచి మందులు రాసినాడు కానీ ఆయన కూడా నాకు మందులు రాయడానికి భయపడ్డాడు. ఇంకా నా పరిస్థితి ఇట్లనే అయిపోయిందమ్మా, ఇప్పుడు కనీసము నా పని నేను చేసుకోవడానికన్నా ఏమన్నా నిలకడగా ఉంటుందా, అది నా బాధ.
2: ఓకే అండి,
3: ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా అమ్మా నాకు?
2: డాక్టర్ గారు ఆన్సర్ చేస్తారండి.
0: యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మీకు దెబ్బ తగలక ముందుకు చూపు మంచిగా ఉంది, దెబ్బ తగిలిన తర్వాత చూపు తగ్గింది అంతేనా?
2: కాలు కట్ అయింది.
0: ఓకే, అయితే ఈ దెబ్బ తగలడం వల్ల ఇప్పుడు కంటికి నరము పోయే రూట్లో కంటికి బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బ్లో అవుట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కంటి నరం అనేది ప్రెషర్ పడుతుంది, కంటి నరం మీద ప్రెషర్ పడి కంటి నరం ఎండుకుపోతుంది, దాన్ని ఆప్టిక్ ఎట్రోఫీ అంటారు. ఆ ఆప్టిక్ ఎట్రోఫీ అయినప్పుడు కంటి నరం ఎండిపోయిన తర్వాత ఆప్టిక్ ఎట్రోఫీ, ఆ ఎట్రోఫీ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఏముండదు, ఏం చేయలేము దాన్ని, ఇంకా అంతే, దానివల్ల చూపు అనేది తగ్గుతుంది. అయితే ఈ బ్లోఅవుట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని ఫ్రాక్చర్స్ను సరి చేసుకుంటే కంటి నరం మీద ఎఫెక్ట్ అంటే బరువు పడదు, దానివల్ల ప్రెషర్ పడకుండా ఆ ప్రెషర్ తగ్గించుకుంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది, లేట్ చేస్తే చూపు పోయే ప్రమాదం ఉంటుంది, అది పోయిన తర్వాత చూపు రాదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నీలమ బంగారు తల్లి, శుభమధ్యాహ్నం.
2: శుభ మధ్యాహ్నం అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా మాట్లాడతాను. డాక్టర్ డాక్టర్ గౌడ్ సార్కి ఇవ్వండి, లింగం గౌడ్ సార్కి ఇవ్వండి.
0: ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, చెప్పండి.
4: అయ్యా సార్ నమస్తే, శుభ మధ్యాహ్నం అండి. నమస్తే సార్ డాక్టర్ గారు.
0: నమస్తే నమస్తే, చెప్పండి.
4: ఇప్పుడు పంట స్టాక్ చేస్తారు కదా?
0: ఏంటమ్మా?
2: ఏంటండి
0: ఫండస్ ఎగ్జామినేషన్?
4: ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తారు, దాని వల్ల ఉపయోగాలు ఏమిటి అదొకటి చెప్పాలి. రెండు, అడ్డగేరి సమకుండా ఉండాలంటే తీసుకోవచ్చిన జాగ్రత్తలు చెప్పాలి. నేను రేడియోలో వింటాను.
2: ఓకే అండి,
4: ఉంటానండి.
2: ఓకే అండి.

0: ఫండస్, ఫండస్ వల్ల, ఫండస్ అంటే ఏంటంటే లోపల కంటి నరము, తర్వాత విట్రియస్, విట్రియస్ అంటే కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ కంట్లో ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే యాంటీరియర్ సెగ్మెంట్ కంటి ముందు భాగం వరకు మనం ఒక లూప్ ద్వారా చూస్తే తెలిసిపోతుంది. కంటి వెనక భాగం అంటే నల్లపాప వెనక ఉన్న స్ట్రక్చర్స్ లైక్ విట్రియస్, కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ విట్రియస్ చూడడానికి రెటీనా, కొరాయిడ్, ఆప్టిక్ నర్వ్ అనేటివి చూడడానికి ఈ ఫండస్ టెస్ట్ చూస్తాము. ఫండస్ టెస్ట్ వల్ల వీటి కంట్లో ఉన్న ఈ విట్రియస్ కానీ, రెటీనా కానీ, కొరాయిడ్ కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది ఫండస్ చూడడం వల్ల.
1: అలాగే ఆయన డ్రై ఐస్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవాలి?
0: డ్రై ఐస్ రాకుండా అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఏంటంటే ఇప్పుడు మనము ఏ ఎక్కడైనా కూడా కన్ను ఆర్పకుండా కంటిన్యూస్గా చూడొద్దు. ఇప్పుడు మీరు సినిమా చూసినా, తర్వాత ఏది సినిమా అనే కన్ను ఆర్పకుండా చూడడం వల్ల డ్రై ఐస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువగా ఇప్పుడు మామూలుగా వెలుతురు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, వేడి ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, తర్వాత గాలి ఎక్కువ తగిలే ప్లేసెస్లో మనము ఎక్కువగా తిరిగామనుకో, దానివల్ల కంట్లో నీరు అనేది ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఇవి మనం ఇప్పుడు కంట్లు కన్నుకు ఎక్కువ గాలి తగలకుండా ఉండాలంటే కన్ను అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే చాలా వరకు కంటి డ్రైనెస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ అట్లాంటి డ్రైనెస్ ఏమన్నా వస్తే మనం దానికి లూబ్రికెంట్ డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడుకోవడం వల్ల తగ్గించవచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో. ప్రపంచ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ రిటైర్డ్ సర్జన్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324-0852, 2324-0852, 2955-09-5092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటి సమస్యల గురించి, అలాగే నేత్ర సంరక్షణపై మీకు ఏమన్నా అవగాహన కావాలంటే ప్రముఖ ఐ సర్జన్, అలాగే ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
1: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: మేడం, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి?
4: నేను నిజామాబాద్ జిల్లా గోన్గోపుల మేడం.
1: చెప్పండి.
4: అయితే నా వయసు వచ్చేసి 50 చిల్లర ఉంటది. అయితే కంటి చూపు అంటే దగ్గరది చూపు కనిపిస్తలేదు సరిగ్గా. హలో,
1: వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి.
4: అయితే కంటి చూపు కనిపిస్తలేదు, డాక్టర్ దగ్గర పోయినా పోతే అడ్డు రాసిచ్చిండ్రు చెకప్ చేసి. రాసి తర్వాత తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అద్దాలు అనేది ఒక ప్రశ్న. మన బస్సు పెట్టుకుని బస్సు దిగేటప్పుడు హెచ్చు తగ్గులు కనిపిస్తారు మేడం, అది అంతే విషయం.
0: ఇప్పుడు దీన్ని ప్రెస్బయోపియా అంటే చెత్వారం అని అంటారు. యూజువల్గా ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత లేడీస్లో కొంచెం ఎర్లీ ఏజ్లో 38-30.
4: అద్దాలు పెట్టుకున్నాం కదా, బ్లర్ తీసేసిన తర్వాత బయట వస్తువులను చూస్తే బ్లర్గా కనిపిస్తాయి, ఎందుకోసం సార్?
0: అది చెప్తాను. ఇప్పుడు యూజువల్గా లేడీస్లో కొంచెం వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి తొందరగా వస్తుంది ఇది చెత్వారం అనేది. ప్రెస్బయోపియా అంటారు, దగ్గర చూపు మాస్క్ అనేది. మగవాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది, 40 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది చెత్వారం అనేది. దగ్గర చూపు మస్క, దగ్గర చూపు అంటే సుదిలో దారం ఎక్కించడం, బియ్యంలో రాలేరడం, నెత్తిలో పెయిన్లు చూడడం, పేపర్ చదవడం, సంతకం చేయడం, అట్లాంటి దగ్గర చూపు మస్క కనబడుతుంది, దాన్నే చెత్వారం అంటారు. దీనికి ఏంటంటే అద్దము, దగ్గర చూపు అద్దం అనేది క్లియర్గా మీకు ఇప్పుడు ఎత్తొంపులు కనబడుతుంది అనుకున్నప్పుడు రెండు చూపుల అద్దం అలవాటు చేసుకోవాలి. మీదికి దూరం చూపు,
4: రెండు చూపుల అద్దం ఉంది,
0: మీదికి దూరం చూపు ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చి దగ్గర చూపు వస్తుంది. చుక్కలేని కూడా వస్తాయి ఈ మధ్య, చుక్కలేని అట్లాంటప్పుడు ఏం చేసుకుంటే ప్రోగ్రెసివ్ బైఫోకల్ తీసుకోండి. మీరు బట్టలు మీరు కూర్చునేటప్పుడు అలవాటు చేసుకోండి, మీదికి దూరం చూసుకోవాలి, కిందికి చుక్కల్లోంచి దగ్గరది చూసుకోవడం అలవాటు.

0: తీసుకోండి.
1: అంతే అంతే,
0: అది తప్ప వేరే ఏం మార్గం ఏం లేదు దానికి. లేదు నాకు ఓన్లీ దగ్గరదే కావాలనుకున్నప్పుడు దగ్గర అద్దమే తీసుకోండి, దగ్గర మీరు కుట్టుకునేటప్పుడు దగ్గర అద్దం పెట్టుకోండి, అది తీసేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు దూరం అద్దం పెట్టుకోండి అలవాటు కాకపోతే. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా పెద్ద అద్దం తీసుకోండి, ఫ్రేము కొంచెం పెద్దది తీసుకొని దూరం మీదికి ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చే దగ్గరికి కిందికి ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద అద్దం తీసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. చిన్న అద్దం చిన్న ఫ్రేమ్ తీసుకున్నారనుకో కొంచెం కష్టమవుతుంది, ఎత్తంపులు కనబడుతుంది.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ఓకే,
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి,
3: నేను ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వడాగూరు గ్రామం నుంచి స్వామి యాదవ్. సారు, నాకు 17 ఏళ్ళ నుంచి ఒక కంటికి గడిచి చూపు తక్కువ అయింది.
0: చెప్పండి.
3: ఇప్పుడు నాకు వయసు 65 దాకా ఉంటుంది సార్. నేను అయితే మొత్తం ఇప్పుడు చూపు ఏం లేకుండా పోయింది, లైట్ లెక్క వచ్చి మెరుగులు మెరుగులు వచ్చి కంటి చూపు మొత్తం చీకటి అయిపోయింది.
0: మెరుగు మెరుగులాగా వచ్చి చూపు పోయిందంటే రెటీనా రెటీనా ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మా భాషలో ఫోటాప్సియా అని అంటారు. ఫోటాప్సియా అంటే ఏంటంటే మీకు వెలుతురు సడన్గా వెలుతురులు కనబడి సడన్గా చూపు పోతుంది, దానివల్ల రెటినైటిస్, రెటీనా ప్రాబ్లము, రెటీనా డిటాచ్మెంట్ అట్లాంటివి ఉంటే వస్తుంది. మరి దానికి ట్రీట్మెంట్ ఉంది. యూజువల్గా ఏంటంటే దానికి కరెక్ట్ మనము ఇమీడియట్ చూపించుకొని దాన్ని డాక్టర్ గారి దగ్గర రెటినల్ సర్జన్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.
3: నిన్న సార్ నేను డాక్టర్ మన సరోజిని హాస్పిటల్కి వెళ్ళాను.
0: సరోజిని, ఓకే.
3: ఒక కన్నుకు ఆపరేషన్ చేశారు కానీ అది చూపు రాలేదు. ఇంకొక కన్ను చేస్తామన్న కానీ అది మిరుగులకి వచ్చి వచ్చి చీకటి అయింది సార్, రెండు మొత్తం కన్నులు డిక్లేర్ గా చీకటి అయిపోయింది.
0: అట్లా అంటే దానికి షుగర్ ఒకటి, ఇప్పుడు రెండు కన్నులు ఇన్వాల్వ్ అయినాయంటే షుగర్ షుగర్ ఏమన్నా ఉందా, బీపీ అట్లా?
3: షుగర్ ఏం లేదు సార్, అంతా ఓకే నార్మలే.
0: మరి అది డాక్టర్ గారు చూసింది, ఒకసారి చూపించాలి. మీరు చూపిస్తే మేమేమైనా చెప్పగలం.
2: మళ్ళీ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ దగ్గర,
0: దగ్గరలో ఉన్న ఐ డాక్టరు, మీరు వడాయిగూడెం అంటున్నారు కదా, భువనగిరిలో డాక్టర్ గారు ఉంటారు. భువనగిరిలో ప్రతి ఆదివారం వస్తారు డాక్టర్ గారు, చూపించండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నమస్కారం. సార్
0: నమస్తే అండి.
4: సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి ఊరు సార్.
0: చెప్పండి
4: సార్. ఏం లేదు సార్, కొద్ది రోజుల తర్వాత మా మేడంకు కంటి నుండి కుడి భాగంకు ఇట్లా నీరు వస్తుంది సార్. అయితే డాక్టర్ని సంప్రదిస్తే కూడా వాళ్ళు డ్రాప్స్ రాసిచ్చారు, ఈ మధ్య వాడినాము, తగ్గుతుంది మళ్ళీ, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీరు కారుతుంది. అయితే మళ్ళీ ఒక పది మంది మన ఫ్యామిలీ డాక్టర్ తెప్పిస్తే ఈ వాడండి అని చెప్పేసి మళ్ళీ డ్రాప్స్ ఇచ్చారు. అయితే వాడిన రోజులు మంచిగా ఉంది సార్, మళ్ళీ తర్వాత మళ్ళీ కాడుతుంది. అయితే మళ్ళీ మన కొద్దిగా ఇది ఏది సిప్రో జిలండి అండ్ కర్బీ మెంట్రిక్లస్ సోడియం ఇవి రెండు కలిపి ఏమన్నారు సార్. అయితే వేస్తున్నా కానీ ఒక 2-3 డేస్ తర్వాత పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మండుతుంది మండుతుంది అని చెప్పేసి మళ్ళీ మా మేడం చెప్తే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే లేదు ఒకటి వేయండి తర్వాత చూద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు వాడుతున్నాం పర్వాలేదు, మరి మళ్ళీ ఇట్లా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది సార్. ఇది మరి ఏం ప్రాబ్లం సార్, ఇది దయచేసి చెప్పండి సార్ ప్లీజ్.
0: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది.
4: ఫోన్ నంబర్ కొద్దిగా మిన్నగా చెప్పండి మేడం, అంత స్పీడ్ చెప్తే మేము రాసుకోలేకపోతున్నాం సార్.
2: ఆ
4: ఫోన్ నంబర్ రికార్డింగ్ చేసేసుకొని మేము ఇప్పుడు మేము రాసుకొని మళ్ళీ ఫోన్ చేస్తున్నాం సార్.
2: ఆ
4: ఫోన్ నంబర్ అయినా కొద్దిగా మిన్నగా చెప్పండి సార్ మేడం.
0: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్లో నీరు అబ్స్ట్రక్షన్ అంటే కన్ను కూడా కంట్లో వచ్చిన నీరు చిన్న ఈ కొలుకుల దగ్గర, మన భాషలో తెలంగాణ భాషలో కంట్లో కొలుకుల దగ్గర చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇట్లా కన్ను రెప్పలు కొట్టినప్పుడు ఆ కొలుకుల నుంచి ఇక్కడ ఒక తిత్తి ఉంటుంది, లాక్రిమల్ శాక్ అంటారు దాన్ని, ఆ శాక్లోకి పోయి అక్కడి నుంచి ముక్కులోకి వెళ్ళిపోతుంది. అదొక రస్తా ఉంటుంది, కంట్లో వచ్చిన నీరు ముక్కులోకి నోట్లోకి గొంతులోకి వెళ్ళిపోతుంది. ఈ రస్తా ఏమన్నా మూసుకుపోయినప్పుడు, ఈ రస్తా ఆగిపోయినప్పుడు మనకు యూజువల్గా కంట్లో నుంచి నీరు గారడం అనేది జరుగుతుంది. దీనికి ఆపరేషన్స్ ఉన్నాయి, తగ్గిపోతుంది. యూజువల్గా ఏంటంటే మనము సిరింజింగ్ అనే ఒక టెస్ట్ చేస్తాం.

0: కంట్లో రెప్పకు రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం కొంచెం పెద్దగా చేసి ఇంజెక్షన్ ఇస్తాము. అప్పుడు నోట్లోకి నీరు వచ్చింది, ముక్కులోకి నోట్లో గొంతులోకి నీరు వచ్చిందంటే ఆ రస్తా కరెక్ట్ ఉన్నట్టు, దానికి ఆపరేషన్ అవసరం ఉండదు. అది ఇంజెక్షన్ సిరింజింగ్ చేసినప్పుడు నీరు రావట్లేదన్నప్పుడు వెనకకు వస్తాయి. ఆ వెనకకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చుక్కల మందు వేసుకుంటాం కంట్లో, వేసుకున్నప్పుడు ముక్కులోకి వాసన వస్తుంది, ఆ చుక్కల మందు వాసన వస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఆ రంధ్రం కరెక్ట్ ఉంది కాబట్టి ముక్కులోకి వాసన వస్తుంది, గొంతులోకి దిగింది, ఆ వాసన దిగింది అని చెప్తారు పేషెంట్స్. సో దాని అర్థం ఏంటంటే ఆ రంధ్రం కరెక్ట్ ఉందని, అది వాసన రావట్లేదు అని అన్నప్పుడు తర్వాత ఈ ఇంజెక్షన్ సిరింజింగ్ పరీక్ష చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అది. అప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన దానికి డాక్రోసిస్టో రైనాస్టమీ అని ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఎండోనేసల్ రైనాస్టమీ యూజువల్గా ఈఎన్టీ డాక్టర్స్ చేస్తారు, కంటి డాక్టర్స్ కూడా మేము కూడా చేస్తాం అది ఆపరేషను. సో ఇది ఈఎన్టీ డాక్టర్స్ చేయొచ్చు, కంటి డాక్టర్ కూడా చేయొచ్చు.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆర్మూర్ మండలం, మంచినీ గ్రామం. డాక్టర్ సాబ్
0: చెప్పండి.
2: నాకు 60 సంవత్సరాలు ఉంటాయి.
0: చెప్పండి.
2: ఫస్ట్ 2 సంవత్సరాల కింద లెఫ్ట్ ఆపరేషన్ చేయించాను.
0: ఏం ఆపరేషన్ చేయించారు?
2: కన్ను ఆపరేషన్.
0: కంట్లో చాలా ఆపరేషన్లు ఉంటాయి, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుంటారు.
2: అయితే అద్దం వేశారు.
0: శుక్లం ఆపరేషన్ చెప్పండి.
2: అద్దం వేశారు అయితే మళ్ళా తర్వాత ఏమైందంటే ఒక 50 అయినాక రైట్ సైడ్ చేపించాను. చేపించినాక షుగరు ఉంది, ఉన్నాక తర్వాత ఆపరేషన్ చేసినాక ఇప్పుడు 8 నెలలు అవుతున్నది మొత్తం కనిపించడం లేదు.
0: మీకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత రెటినోపతి వచ్చి ఉంటుంది మీకు. కన్ను ఆపరేషన్
2: చేశారు, అద్దం కూడా వేశారు సార్.
0: అద్దం వేసినా కూడా కంటిన్నా. ఇప్పుడు అద్దం అనేది ఏంది, మనం శుక్లం తెల్ల పొర వచ్చింది కదా, తెల్ల పొర తీసేసి లోపల అద్దం వేస్తాం అంతవరకే. వెనక శుక్లం, వెనక కంటి నరం పొరలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు కదా. వెనక కంటి నరం పొరలు అనేది షుగర్ వల్ల దెబ్బతిన్నప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్, రెటినల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు దానికి. రెటినోపతి తగ్గి ఉంటుంది.
2: ఇప్పుడు అద్దము 35,000 వేశారు
0: చెప్పండి.
2: మళ్ళా తర్వాత ఆయిల్ వేయాలన్నాడు కంట్లో.
0: ఆయిల్ వేయాలని అంటే కంట్లో పొర ఊడిపోయి ఉంటుంది. ఆయిల్ వేయాలన్నారా ఇంజెక్షన్ ఇవ్వాలన్నారా?
2: ఇంజెక్షన్ ఆయిల్ ఇంజెక్షన్ వేశాడు, దానికి ఒక 50,000 తీసుకున్నాడు.
0: ఓకే, అవుతుంది.
2: 50,000 తీసుకున్నాడు, ఇచ్చాను.
0: చెప్పండి.
2: మరి ఎందుకు మళ్ళా వీళ్ళు కారుతున్నది, ఒకటే నరము 2 నరాలు ఉన్నాయి, నీకు టాబ్లెట్స్ వాడుతున్నా, డ్రాప్స్ వాడుతున్నా, మరి కనిపిస్తలేదు 8-9 నెలల
0: ఎంత ఉన్నా కూడా. ఇప్పుడు శుక్లం అనేది ఏంటంటే, శుక్లం ఆపరేషన్ చేస్తే శుక్లంతో పోయిన చూపు వస్తుంది, కానీ కంటినర వెనక ఉన్న పొరలు, కంటినరానికి సంబంధించిన పొరలు అవి బ్రెయిన్లోకి పోతాయి. ఆ నరాలు దెబ్బతిన్నప్పుడు ఎవరు చేయగలిగేది ఏం లేదు, వాళ్ళు చేయగలిగినంతా చేస్తారు. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే రెటినోపతి అని అంటారు, డయాబెటిక్ రెటినోపతి అయి ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే పోయిన చూపు పోయిందే, ఉన్న చూపు కాపాడడానికే మనం ఏదైనా చేయగలిగేది అంతవరకే.
1: హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా సార్ వింటున్నారు, చెప్పండి.
0: చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. నమస్తే.
3: ఇప్పుడు పుట్టుకతో చూపు లేని వాళ్ళకు చూపు చూపిస్తాను, ఎందరో మోసం చేస్తారు
0: కదా. ఏంటండి,
3: శిక్షించే
0: వీలుందా సార్? ఏమండి,
1: పుట్టుకతో చూపు లేని వాళ్ళకి చాలా మంది చూపు చేపిస్తామని అంటున్నారు కదా, అలా అవుతుందా, సాధ్యమేనా అని అడుగుతున్నారు.
0: పుట్టుకతో చూపు ఎందుకు పోయింది అనేది చూడాలి, అది చూస్తే తెలుస్తుంది. పుట్టుకతో చూపు పోయేది అనేది చాలా కారణాలతో ఉంటుంది. ఆ కారణాలు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ పుట్టుకతో చూపు అనేది చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
4: నమస్కారం మేడం.
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గియాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. రేడియో సౌండ్ తగ్గించండి. ఓకే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు ఎల్లండి, మల్కాజ్గిరి ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
4: డాక్టర్ గారితో మాట్లాడుతూ ఫోన్ చేస్తాను.
1: వింటున్నారు డాక్టర్?

0: నమస్తే నమస్తే అండి.
1: సార్ మనకు జనరల్ గా ఈ కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే మనము ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు సార్? మీరు దాని నిపుణులు కదా, అందుకోసం.
0: కంటి చూపు రాకుండానా
2: తగ్గకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు?
0: పెరగకుండా పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు యూజువల్గా ఏంటంటే, దానికి తగ్గట్టు అద్దాలు పెట్టుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ లేకుండా ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ ఉండొద్దు. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, షుగర్ బీపీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే కంటి చూపు యూజువల్గా పెరగదు. బట్ ఒకటేదంటే, కొన్ని కొన్ని కంటి చూపులు ఉంటాయి, అవి నువ్వు ఎంత చేసినా కూడా యూజువల్గా ఏంటంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. అది ఒక ఏజ్ వరకు పెరుగుతుంది, 21. ఇప్పుడు మయోపియా ఉంటుంది, మయోపియా అంటే అశ్వదృష్టి అని, అది మైనస్ సైడ్ ఉండే దృష్టి, అది 20-21 ఇయర్స్ వరకు పెరుగుతుంది, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అది ఒక ఏజ్ ప్రాసెస్, నేచురల్ ప్రాసెస్ ఉంటుంది. బట్ యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి మెడిటేషన్, యోగా ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం కంటి చూపు అనేది కొంచెం మనం తగ్గించుకునే అవకాశం ఉంది, కొంచెం వరకు, పూర్తిగా అంటూ పోదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా.
3: అయితే సంవత్సరం కంటే ఎక్కువ అవుతుంది మేడం నాకు, ఈ మెడ చుట్టూ ఏందో నాది నాకే అంత సౌండ్ వస్తుంది మేడం. ఒకటి ఇంకా కళ్ళు అంత మాగుడు మాగుడు కనబడుతున్నాయి, ఎందుకు మేడం?
0: ఎంత ఏజ్ ఎంత అమ్మా మీది, వయసు ఎంత?
3: 53-54 ఉంటాయి సార్.
0: షుగర్ ఏమన్నా ఉందా అమ్మా మీకు?
3: షుగర్ బీపీ ఏం లేదు సార్.
0: ఒకసారి టెస్ట్ చేయించుకోండి అమ్మా, ఎందుకైనా మంచిది. టెస్ట్ చేయించుకోండి, అద్దాలు ఏమన్నా వస్తే అద్దాలు పెట్టుకోండి, షుగర్ ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చూపించుకోండి, షుగర్ పరీక్ష చేయించండి. చేయించుకుంటూ అద్దాల పరీక్ష ఒకసారి చేయించుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఇప్పుడు ఏజ్ వచ్చినప్పుడు ఓసారి కొంతమందికి ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకొని
3: ఫుడ్
0: మాగురు మాగురు కనబడితే దానికి అద్దాలు పెట్టాలమ్మా. అద్దాలు పెడితే ఓసారి ఆ కండ్లు తిరిగినట్టు కూడా తగ్గిపోతుంది. అది తగ్గకుంటే ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి, జనరల్ డాక్టర్కు ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: చెప్పండి
4: సార్. నాకు 6 ఇయర్స్ ఏజ్ ఉన్నది సార్. అయితే అన్నం తిన్నప్పుడు మాత్రమే ఒక లెఫ్ట్ సైడ్ నుండి కంట్లో నీళ్ళు వస్తుంటాయి సార్, రాదు, ఫుల్ నిండిపోతాయి గుడ్లో, ఒక్కొక్కసారి కారుతా ఉంటది, మళ్ళీ ఒక్కొక్కసారి అవ్వదు. దానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే ఇంకోటి నేను ఎక్కువ ఎడమ పక్కనే నమ్ముతా ఉంటాను, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ సార్?
0: యూజువల్గా ఏంటంటే 2 సైడ్స్ నవ్వులండి, ఎడమ సైడ్ కాకుండా రెండు సైడ్ నవ్వులే ప్రయత్నం చేయండి. ఒకటి ఇప్పుడు ఆవులించినప్పుడు అట్లా కంట్లో నీరు వస్తుంది, ఎందుకంటే ఈ డక్ట్స్ ఉంటాయి, ఇది ఇప్పుడు మన కంటి నుంచి ముక్కులోకి ఒక నాళం ఉంటుంది, ఆ నాళం అనేది అన్నప్పుడు మనం తిన్నప్పుడు, మనం నవిలినప్పుడు, అది గుట్టుకేసినప్పుడు అది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అది మూసుకుపోయినప్పుడు ఏంటంటే ఆ నీరు వెనకకు వస్తుంది, అప్పుడు కంట్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అది రొటీన్గా ఫిజియలాజికల్. మరీ ఎక్కువ నీరు వచ్చి మీకు కంట్లో నీరు గారేంత ఉంటే ఖచ్చితంగా దానికి కంటి డాక్టర్ చూపించుకోండి.
4: ప్రస్తుతానికి రీడింగ్ గ్లాస్ వాడుతున్నాను సార్, రీడింగ్ మామూలుగా బైఫోకల్లో వాడుతున్నాను, ఫోటోగ్రే. అయితే నాకు చిన్నప్పుడు ఏమైందంటే సార్, లెఫ్ట్ సైడ్ ఈ కనుబొమ్మ పక్కన దెబ్బ తగిలితే 3 కుట్లు పడినాయి సార్, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందంటారా అని నాకు డౌట్ వచ్చింది.
0: మోస్ట్లీ చూపు ఏం తగ్గలేదు కదా మీకు?
4: చూపు తగ్గలేదు సార్,
0: ఏం కాదు,
4: కాకపోతే అన్నం తినేటప్పుడు మాత్రమే ఈ రైట్ సైడ్ పన్ను నొప్పిగా ఉండడం వల్ల, వదలు ఉండడం వల్ల బాగా ఏదన్నా రాయి లాంటిది వస్తే ప్రాణం పోయినట్టు అయ్యేది, కాబట్టి ఎక్కువ అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అట్లా పన్ను పైన లెఫ్ట్ లోనే నమ్మలం తినడం అలవాటు అయిపోయింది అని ఎప్పుడో ఒకసారి వస్తామండి, రోజు రెగ్యులర్ గా రాదు వాటర్.
0: అట్లా ఉంటే
4: కనుచూపు దెబ్బతినే అవకాశం ఉందా సార్?
0: అట్లా వాటర్ వస్తే కనుచూపు పోయేంత ప్రమాదం ఏమి ఉండదు. బట్ యూజువల్గా ఏంటంటే ఒక్కసారి కంటి డాక్టర్కి ఒకసారి చూపించుకోండి, ఎందుకైనా మంచిది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేము డిచ్పల్ నుండి చేస్తున్నాం మేడం.
2: చెప్పండి అమ్మా.
5: కంట్ల నుండి నీళ్లు గారుతున్నాయి మేడం.
0: ఇప్పుడు
2: మీ వయసు ఎంతమ్మా?
5: 30-36 ఉంటాయి.
0: కంట్లో నీరు వచ్చి ఇప్పుడు నైట్ కాగానే అతుక్కుపోతుందమ్మా, కన్ను ఏమన్నా రెప్పలు అతుక్కుపోతున్నాయా మీకు?
5: అంత ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లా నిద్ర లేకపోతే ఇట్లా కొంచెం టెన్షన్ వల్ల కూడా నీళ్లు మస్తు కారుతున్నాయి.
0: ఎమోషన్స్ తో ఉంటాయమ్మా కంట్లో నీరు గారడం అనేది. ఇప్పుడు మనం ఎక్కువ నవ్వినప్పుడు లేకుంటే ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు ఎమోషనల్ టీయర్స్ ఫామ్ అయితే

0: అది సైకలాజికల్, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా. బట్ యూజువల్గా ఏంటంటే కంట్లో నీరు ఎక్కువ రావడం అట్లాంటివి ఉంటే ఒక్కసారి పరీక్ష చేయించుకోండి కంటి డాక్టర్కు. చూపు ఏమన్నా ఉంటే దాన్ని చూపు కరెక్షన్ చేస్తే 99% క్యూర్ అయిపోతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి.
2: సార్ నా పేరు ఆంజనేయులు సార్, అనంతపురం జిల్లా గుంతకల్ సార్ మా ఊరు.
0: చెప్పండి.
2: సార్ నేను హైదరాబాద్ లో పనిచేస్తున్నాను సార్, పనిచేస్తున్నాను ప్రెసెంట్ కి.
0: ఓకే.
2: అలాగే 6 ఇయర్స్ నుంచి ఒక అంటే డ్యూటీలో సార్ ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్లో మీటర్ తగిలింది సార్, అంటే కండరెప్పు పైన. అతను 2020 నుంచి స్టార్ట్ అయింది సార్, బీపీ స్టార్ట్ అయిందంట నరం మీద. వాళ్ళు ఏమో డాక్టర్ అయితే గ్లోకోమా అంటున్నారు సార్. సరోజిని ఎల్వికి తిరిగినాను సార్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నరము డ్యామేజ్ ఉందని చెప్పారు సార్.
0: చెప్పండి. గ్లకోమా ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకుంటే కంటి నరం అనేది వాపు, ఇప్పుడు కంట్లో కూడా నీరు ఉంటుంది, కంట్లో నీరు వెజల్స్ ద్వారా అంటే అదొక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా కంట్లో వచ్చిన నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. అది కంట్లో నీరు వెళ్ళిపోయినప్పుడు ఇంట్రాక్యులర్ టెన్షన్ అంటే కంట్లో కూడా ఒత్తిడి, ఇప్పుడు బీపీ ఎలాగో శరీరంలో, కంట్లో కూడా నీరు ఎక్కువయ్యి కంటి నరం మీద ఒత్తిడి పడి కంటి నరం ఎండుకుపోయే ప్రమాదం ఉంటుంది. దానికి మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ట్రీట్మెంట్ ఉంటుందండి, పెద్ద ప్రాబ్లమే ఉండదు గ్లాకోమా.
1: డాక్టర్ గారు, వరల్డ్ ఐస్ సైట్ డే సందర్భంగా మా స్టూడియోస్కి వచ్చి కంటి చూపు సమస్యలు అలాగే నేత్ర సంరక్షణపై మా శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా అవగాహన కల్పించారు. చాలా ధన్యవాదాలండి. మీకు నమస్కారం.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తలుపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 29 సెకండ్లు. ముంబై నుంచి రిలే ప్రసారం ఇప్పుడు తిరిగి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుల్ కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

0: కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
1: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
0: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
1: సెల్ 8639345694.
0: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
1: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

మీరు విన్న పాట పలాస చిత్రం నుంచి. కోరిన శ్రోతలు జప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగి ఆదిత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగి నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామ్, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ. తరువాత మీరు వినబోయే పాట శ్రీమతి వెళ్ళొస్తా చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు అరుణ, ముత్తమ్మ, కృష్ణ, కృషిక, ఇబ్రహీంపట్నం, జగిత్యాల జిల్లా నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్ట్, కంటి శుక్లాలు మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూగల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలీలవాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కంటి సమస్యల నివారణ గురించి, క్యాట్రాక్ట్ రిఫ్రాక్టివ్ సర్జరీ వాటికి సంబంధించిన విషయాల గురించి రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అంకుశం చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు.

0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ నగరం బ్రహ్మపురి కాలనీలో అలరారుతున్న శ్రీ చక్రంగుడి విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్స్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. దీనిలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. మీరు వినబోయే తరువాతి పాట మాతృదేవోభవ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత వారి కుటుంబ సభ్యులు.

తరువాతి పాట వేటగాడు చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపెల్లి గ్రామం నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజనీ, రాజశేఖర్, రవికుమార్, నాగనాథ్ గుప్తా, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, కోటి రాముడు, పైడితల్లి వెంకటేష్, నరహరి, పువ్వుల ఈశ్వరరావు వారి కుటుంబ సభ్యులు.

0: 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బెన్సా. సెల్ 7036706785.
5: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి మీకు తోడుగా.

అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం

0: రాజా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా

0: పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.

సమయం 5:45. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వింటారు సినీ రంజని సినిమా పాటలు. ముందుగా శ్రోతలకు గమనికలు.

ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ఉంటుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, పక్షవాతం రావడం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు మరి ఒక గమనిక. ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాది ప్రాయోజిత కార్యక్రమంలో గుండెపోటు, రక్తపోటు, గుండె మార్పిడికి గల అవసరం గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి పోకిరి చిత్రం నుంచి నిహాల్ పాడిన పాట.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: viajar.
1: తరువాతి పాట సింధూరపువ్వు చిత్రం నుంచి. సమయాభావం వల్ల ఈ పాట పూర్తిగా వినిపించలేకపోతున్నాను.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 200,000 మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకం ను కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకం ను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్

0: మాట్లాడుతూ
1: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంచెం మంది వేసుకోరు, వేసుకున్న వెంబడే దగ్గు ఉంటే 1 వీక్ లో తగ్గిపోతుంది దగ్గు, దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. డిఎంఎస్ గారు, మనం ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ ముక్.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సిఎస్ఐఆర్ సిసిఎంబి ఎన్ఎక్స్ 3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సిఎస్ఐఆర్ సిసిఎంబి సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ
2: ఏ విధంగా అయితే పోలియో పారదోలినామో అదే విధంగా టీబీని కూడా మరి పారదోలే అవకాశం ఉంది కాబట్టి దానిలో అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని కూడా జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
0: వాతావరణం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉకపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్ష ఎక్స్పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వీసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: సమాచార దర్శిని, సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ను లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించవలసిందిగా చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేస్తున్నారు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవు మల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
0: మరొక సమాచారం వినండి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కొరకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల నిరుద్యోగుల అభ్యర్థులకు 80 పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక స్పెషల్ రిక్రూట్మెంట్ రేషియో ప్రకారం డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు దరఖాస్తు చేసిన ఎస్ఐ పీసీ రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ, టీసీ, కులము, ఆదాయము 2 ఆధార్ కార్డు పత్రములతో పాటు కావలసిన సర్టిఫికెట్లు హానరీ డైరెక్టర్ టీజీఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్సీ కాలేజ్, బాయ్స్ హాస్టల్, నామదేవ్ వాడి నిజామాబాద్ నందు సమర్పించవలసి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ 9 సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఇతర వివరాల కొరకు ఈ ఫోన్ నంబర్లందు సంప్రదించవచ్చు. 9912227425. మరో ఫోన్ నంబర్ 9951 1960. ఈ సమాచారాన్ని అందిస్తున్న వారు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీఎస్టీ హానరీ మరియు సెక్రటరీ టీజీఎస్సీ స్టడీ సర్కిల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నిజామాబాద్. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వింటారు సినీ రంజని సినిమా పాటల కార్యక్రమం. ముందుగా మీరు వినబోతున్న పాట

తరువాతి పాట ఘర్షణ చిత్రం నుంచి.

0: వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా.
5: ఇప్పుడు వినబోతున్న పాట ఎవడు చిత్ర నుంచి.

సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:58 కావస్తోంది. వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: వ్యవసాయ సూచనలు.
1: తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి రవీందర్ అండి. నేను ఈ పివి నర్సరావు వెటనరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ స్థానం పాలేరులో నేను సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం రైతు సోదరులకి వివరిస్తున్న అంశం ఏదంటే దేశవాళీ కార్ప్ చేప పిల్లల ఉత్పత్తి మరియు వాటి యొక్క యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి. ఈ దేశవాళీ చేపలంటే ముఖ్యంగా అండి వీటిలో కట్ల, రోహు, మృగాల దాన్ని మనం మోసం అంటామండి. వీటితో పాటు బంగారు తీగ, గడ్డి చేప, ఈ చేప పిల్లల ఉత్పత్తిని మనం ఏ విధంగా చేపట్టాలి, అంటే చేప పిల్లల ప్రొడక్షన్ చేయాలంటే మనకు ఎలాంటి నిర్మాణాలు కావాలనే విషయం మీద నేను ఈరోజు వివరించడం జరుగుతూ ఉంది. తెల్ల చేపలు బొచ్చ కానీ రవ్వ కానీ మనం వాటి యొక్క పిల్లలు తయారు చేయాలి.

అంటే మనకు మంచి బ్రూడర్స్ కావాలండి. సో తల్లి చేపలు అనేవి మంచి క్వాలిటీ ఉన్న చేపలు కావాలి. ఆ చేపలు మనకు దాని యొక్క వయసు, దాని యొక్క బరువు అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసుకుంటే చేప పిల్లలు తయారు చేయాలంటే తల్లి చేపలు ఎప్పుడు 2 నుంచి 4 కేజీల బరువు ఉండాలి. ఆడచేప అయినా సరే, మగ చేప అయినా సరే 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. కాబట్టి ఈ ఆడ మగ చేపలను మనం ఎస్పెషల్లీ రైతు సోదరులు గుర్తించగలగాలి. ఆడచేపని ఏ విధంగా గుర్తించాలంటే ఆడచేప పొట్ట భాగం స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు బ్రీడింగ్ సీజన్లో, ఆ సీజన్లో ఈ బ్రీడింగ్కి చేపలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మెచ్యూరిటీ కండిషన్ వచ్చేసి గుడ్డు మీద ఉంటాయి చేప. అదేవిధంగా మగ చేప కూడా 2 నుంచి 4 కేజీలు 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. సో ఈ మగ చేపకి మనం దాని యొక్క జననేంద్రియ అవయవం దగ్గర కొద్దిగా నెమ్మదిగా మనం ప్రెస్ చేసినట్టయితే తెల్లటి ద్రవం వస్తుంది. సో అది కండిషన్లో ఉన్నట్టు అర్థం. సో ఇంకో లక్షణం ఏంటంటే ఆడచేపకి మొప్ప దగ్గర వాజం ఉంటుంది. ఆ మొప్ప వాజాన్ని మనం కొద్దిగా లైట్గా పట్టుకొని టచ్ చేస్తే మగ చేపకి మొప్ప వాజం అనేది రఫ్గా ఉంటుంది, ఆడచేపకి స్మూత్గా ఉంటుంది. సో ఇవండి ఆడ మగ చేపలను ఏ విధంగా గుర్తుపట్టాలనేది. సో ఆ విధంగా మనం మగ ఆడ చేపలను ఐడెంటిఫై చేసిన తర్వాత 1:1 మంచి కండిషన్లో చేపలు కనుక ఉంటే 1:1 రేషియోలో ఒక మగ చేపకి ఒక ఆడచేప, అంటే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఆడచేపకి 2 మగ చేపలు, కొద్ది కండిషన్ తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం సెలెక్షన్ చేసుకొని హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలండి. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే మనకు వాతావరణం కూల్గా ఉండాలి. కాబట్టి మనం ఎస్పెషల్లీ సాయంత్రం సమయంలో ఈ ఆడచేపలకు మగ చేపలకు మనం మన తల్లి చేపల చెరువుల నుంచి బొచ్చ కానీ రవ్వ కానీ మీరు ఏ చేపనైతే పిల్ల తయారు చేయాలనుకున్నారో ఆ చేపలను మనం తీసుకువచ్చి వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వాలండి. సో మనం వాటికి ఇంజెక్షన్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో చాలా రకాల హార్మోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓవాటైడ్ కానీ, ఓవా ప్రీము, ఓవా శ్రీసు, ఓవాటైడ్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. పూర్వం పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ద్రవాన్ని మనం ఆ విధంగా చేపలకి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కృత్రిమ హార్మోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఓవాటైడ్ కానీ, ఓవాసిస్ కానీ ఏదో ఒక హార్మోన్ తీసుకొచ్చి దాని మీద మనం ఎంత డోస్ అయితే వేయాలో దాని మీద చూసిస్తారు. ప్రతి కంపెనీకి డోస్ అనేది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవాటైడ్ అనుకుంటే మగ చేపకి దాంట్లో 0.1 నుంచి 0.2 ml వేయాలి పర్ కేజీ. అదే ఆడచేపకి 0.2 నుంచి 0.4 వేయాలి. అవి ఓవాసిస్ చూసుకున్నట్టయితే 0.5 ml మగ చేప అయినా ఆడచేప అయినా. సో అలా చూసుకొని మనం ఇంజెక్షన్ వేసేస్తే సాయంత్రం సమయంలో మనం ఆడమగ చేపలు తీసుకొచ్చి వాటిని 2 నుంచి 3 గంటలు కండిషన్లో పెట్టి ఆడమగ చేపలను తర్వాత సాయంత్రం 6 గంటలకు మనం సాయంత్రం టైంలో ఇంజెక్షన్ వేసినట్టయితే అది తర్వాత 6 నుంచి 8 గంటల లోపల ఎగ్గును రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎగ్గును మనం తర్వాత నైట్ 2-3 గంటల్లో ఆ ఎగ్గు మనకు రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఆ ఎగ్ కలెక్ట్ చేసుకుని బీడింగ్ ఛాంబర్ తర్వాత ఎగ్ కలెక్షన్ ఛాంబర్లో ఆ ఎగ్ను మనం కలెక్షన్ చేసుకొని దాన్ని మనం స్పానింగ్ ట్యాంక్లో వేసుకోవాలి. సో ఆ స్పానింగ్ ట్యాంక్లో ఆ గుడ్డు 2 రోజులు ఉంటుందండి. ఈ ఎగ్గు అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత 17 నుంచి 18 అవర్స్లో ఎగ్గు హ్యాచ్ అవుట్ అవుతుంది. అంటే ఎగ్గు పగిలిపోయి పిల్ల బయటికి రావడం జరుగుతుంది. సో అలా 72 గంటల్లో పిల్ల పూర్తిగా తయారైపోద్ది. అలా తయారైన పిల్లను మనం 3 రోజుల తర్వాత 4వ రోజు వాటిని ఆ పిల్లని 72 గంటలు దాటిన ఆ పిల్లని మనం ఏమంటాం అంటే స్పాన్ అంటాం. అదే చేపలో మొదటి దశ. గుడ్డు తర్వాత బేబీగా మారే మొదటి దశ ఏదైనా ఉందంటే అది స్పాన్. స్పాన్ మొదటగా దాంట్లో ఉన్న యోక్షాక్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఫీడింగ్ అలవాటు అవుతుంది. సో 4వ రోజు నుంచి మనం నర్సరీ చెరువులలో ఈ పిల్లని షిఫ్ట్ చేసేసి దాంట్లో ఆ పిల్లకి మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ స్పాన్ ఉంటే 1 మిలియన్ అంటే 10 లాక్స్. సో ఇలా 10 లాక్స్ ఉన్న స్పాన్కి మనం ఇనిషియల్లో ఒక 600 గ్రాములు తవుడు ఓన్లీ ఇవ్వకుండా శనగ చెక్క మాత్రం ఇవ్వాలి. తవుడు ఇవ్వకూడదు. తవుడు మనం 1 వారం నుంచి 2 వారాలు తవుడిని మనం నీళ్ళలో నానబెట్టి దాన్ని చిలకరించాలి. ఆ లిక్విడ్ని చిన్నపిల్ల నోరు చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దాన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకొని అది పిల్ల పెద్దగా తయారైపోద్ది. పెద్దగా తయారైపోద్ది కాబట్టి ఆ పిల్లని మనం ఏం చేస్తామంటే తర్వాత 1-2 వారాల తర్వాత ఈ తవుడికి శనగ చెక్క కూడా జోడించి 1:1 రేషియోలో వీటిని చేప పిల్లలకి మనం ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పిల్ల 2 నెలల వయసు దాటిపోద్దో ఆ తర్వాత మనం ఫస్ట్ ఇచ్చే 600 గ్రాముల మేతని దాన్ని డబుల్ వేసుకోవాలి, 1200 గ్రాములు చేయాలి దాన్ని. సో ఆ విధంగా మనం పిల్లని 2 నుంచి 3 నెలల తర్వాత దాన్ని అది ఫ్రై అయిపోయి ఫింగర్లింగ్ దశకు వచ్చేస్తుంది. 3 నుంచి 4 అంగుళాల సైజు ఉన్న పిల్లని మనం రైతులకి స్టాకింగ్ చేసుకోవడానికి, అంటే రైతులు చెరువులో పెంచుకోవడానికి మనం సరఫరా చేయాలి. సో రైతు సోదరులు కూడా ఇలా
పిల్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన తర్వాత నర్సరీ మేనేజ్మెంట్లో

0: రెండు నుంచి మూడు నెలలు సాధిన పిల్లను మనం చెరువులో వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మీరు రైతు సోదరులు ఏం చేయాలంటే ఆ పిల్లని మేత మీద ఉంచి సంవత్సరం వరకు దాన్ని పెరగనీయకుండా నలగొట్టి, అంటే బాగా గ్రోత్ రాకుండా దాన్ని ఒక సంవత్సరం వరకు అట్నే ఉంచి మేత మీద ఉంచి మరుసటి సంవత్సరానికి మనం చెరువులో వేసుకుంటే ఆ చేప అనేది మంచి గ్రోత్ వస్తుంది. సో అలాంటి పిల్లల్ని కనుక వేసేస్తే మనం ఇయర్లింగ్ వితిన్ 4 నుంచి 6-7 మంత్లలో కేజీని 2 కేజీలు కూడా తయారైతుంది చేపల చెరువులలో. కాబట్టి రైతు సోదరులకు నేను విన్నవించేది ఏంటంటే ఇయర్లింగ్స్ పెట్టుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. డైరెక్ట్ ఉన్న సంవత్సరం వయసు లేని చేప పిల్లల కంటే సంవత్సరం వయసు ఉన్న చేప పిల్లలు వేసుకుంటే రైతు సోదరులకు మంచి ఆదాయం వస్తుంది. అలాంటి చేప పిల్లలను మనం రైతులు చెరువులలో వేసుకోవాలి. చెరువులలో వేసుకున్న తర్వాత వాటికి మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ ఏంటంటే అది వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేయాలి. వాటర్ క్వాలిటీలో మనకు డీఓ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడప్పుడు. డీఓ, అమోనియా, టెంపరేచరు, పిహెచ్ ఇలాంటి ఫిజికల్ కెమికల్ వాటర్ క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. ప్లాంక్టన్ మెయింటైన్ చేయాలి. సో చేప పిల్లల తయారీ వాటి యొక్క మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా చేపల చెరువులు వేసుకున్న తర్వాత వాటికి అప్పుడప్పుడు లైమింగ్ చేసుకోవడం, కలరింగ్ మెయింటైన్ చేయడం. కలర్ మెయింటైన్ చేయడం అంటే చేప చెరువు అనేది ఎప్పుడు లేత ఆకుపచ్చ కలర్లో ఉండాలి. లేత ఆకుపచ్చ కలర్కి రావాలంటే మనం దానిలో మెనీరింగ్ చేయాలి. సో మెనీరింగ్ చేయాలంటే ఆవు పేడ కానీ లేకపోతే కోళ్ళ ఎరువు కానీ మనం మెనీరుగా వేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ మెనీర్ వేసుకోవడం వల్ల జూ ప్లాంక్టన్ అనేది తయారైతుంది. అదేవిధంగా వీటితో పాటు మనం యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకోవడం వలన ఫైటో ప్లాంక్టన్ తయారవుతుంది. ఎప్పుడైతే రైతు ఈ ఫ్లవకాలను, ఫైటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ను మెయింటైన్ చేసుకుంటూ అదనంగా కృత్రిమ ఆహారం, ఆర్టిఫిషియల్ ఫీడ్ అంటే తవుడు, శనగ చెక్క కావచ్చు లేకపోతే కంపెనీ మెతలు కావచ్చు, ఇవి వాటి యొక్క ఏజ్ని బట్టి, తర్వాత దాని యొక్క బరువును బట్టి, చిన్నపిల్లలప్పుడు పర్సంటేజ్ అంటే ఫీడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, బరువు పోయే కొద్దీ పర్సంటేజ్ తగ్గింది, మేత పరిమాణం పెరిగింది. సో చిన్నప్పుడు 5 నుంచి 10% మేత ఇవ్వచ్చు మనం. ఆ తర్వాత దాన్ని 1/2 కేజీ దాటిన తర్వాత 2 నుంచి 3% వరకే మేత ఇవ్వాలి పెద్ద చేపలకి. ఈ విధంగా మనం మేత యజమానిని చేసుకుంటూ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ మనం అప్పుడప్పుడు శాంప్లింగ్ చేసుకుంటూ, తర్వాత శాంప్లింగ్ చేయడం వల్ల ఏంటంటే రైతులకు చేపలకు ఏదైనా రోగాలు వస్తున్నాయి అనేది కనిపిస్తుంది. అలాంటి రోగాలు ఏమైనా కనిపిస్తే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మత్స్య శాస్త్రవేత్తల సలహాలు సహకారాలు తీసుకుని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ చేపల చెరువులో మీకు సర్వసాధారణంగా వచ్చే రోగం ఏదైనా ఉందంటే అది ఆర్గులస్ చేప, చేప పేను వ్యాధి. ఆ చేప పేను వ్యాధికి మీరు డెల్టామెథ్రిన్ కాంపౌండ్స్ చాలా మార్కెట్లో ఉంటాయి, ఆ కెమికల్స్ తీసుకొచ్చి మీరు చల్లుకుంటే ఎకరానికి 200 నుంచి 250 ml చల్లుకుంటే మనకు ఈ ఆర్గులస్ రోగాన్ని మనం అరికట్టవచ్చు. దీంతోపాటు ఇంకా చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం చూసి సైంటిస్టుల సహాయ సహకారాలు తీసుకొని దాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విధంగా తెలంగాణ రైతులు ముందుకు పోవాలండి. ఇంకా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

సమయం 7 గంటలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 10:00 మధుర గీతాలుగా భానుమతి గారు పాడిన పాటలు వింటారు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈనాటి మా ప్రసార సమాప్తి.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో భక్తిరంజన కార్యక్రమంలో దేవిస్తుతి వింటారు 6:10, 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో మహమ్మద్ అక్బర్ బాషా గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 7:05 జాతీయ వార్తలు, 7:15 ప్రభాతలహరి, 7:30 డాక్టర్ నవీన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ఉంటుంది. దీనిలో పాల్గొంటున్న వారు డాక్టర్ నవీన్ నూకల ఐ స్పెషలిస్టు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 మహిళావాణి, 9:00 హృదయ రాగాలు, 10:00 నుండి 3:00 వరకు తెలుగులో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 నుండి 5:00 వరకు హిందీలో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఇక రేపటి మా సాయంత్ర ప్రసారంలో యథావిధిగా 5 గంటలకు అభిరుచి, 5:30 యువవాణి, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రసార సమాప్తి ఉంటుంది. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు

0: పెండింగ్లో ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ వడ్డీ దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: జీఎస్టీ కౌన్సిల్ టుడే హస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్దిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
0: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి

బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్రమోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030 మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50%కి పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కిసాన్ వాణి ప్రాయశ్చిత్త కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత కంపోస్ట్ వాడకం ఈ అంశం గురించి పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతు సోదరులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324085252

0: మరొక నెంబర్ 2324085853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమాధానాలకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగించే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోన్కి స్వాగతం. ఈరోజు మనం ఖరీఫ్ పంటలో కోతల తరువాత నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, కంపోస్ట్ వాడకం గురించి మనకు వివరాలు తెలియచేయటం కోసం పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ్ గారు మన రైతు సోదరుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఋతుపవనాలు అంటే మాన్సూన్ కాలం ముగిసి ఖరీఫ్ పంటలను కోసిన తర్వాత వేయదగ్గ పంటల కోసం, రబీ కాలపు పంటల కోసం పంట భూముల్ని సాగుకు వీలుగా తయారు చేసుకోవాలి. కనుక పంట కోతల తర్వాత ఏ తరహా నేలల్ని ఏ విధంగా సాగుకు సిద్ధం చేసుకోవాలో, భూసారం పెంచుకోవడం కోసం తీసుకోదగిన చర్యలు ఏమిటో, కంపోస్టును వాడి నేలకు సత్తువ అందించడంలో పాటించాల్సిన మెళకువలు ఏమిటి, ఈ విషయాలన్నీ రైతు సోదరులకు చెప్పడం కోసం చరణ్ తేజ గారిని ఈరోజు మనం మన కేంద్రానికి ఆహ్వానించాం. మా వ్యాఖ్యాత చెప్పిన ఫోన్ నెంబర్లు మరోసారి గుర్తు చేస్తున్నాం. 0405 హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ మీకు తెలిసిందే. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0853. ఈ రెండు నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ కి చరణ్ తేజ్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: ఖరీఫ్ రబీ అనే కాకుండా రెండు పంటల మధ్య నేలల్ని తిరిగి సారవంతం చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అంటారా?
7: తప్పకుండా అండి. ఇప్పుడు మనం వరి మాగాని కానీ నేలల్లో చూసుకున్నటువంటి అయితే మనం అటువంటి వరి మాగాణంలో నేలను దుక్కి చేయడం అనేది ప్రధాన సమస్య. మనం వేరే పంటల కోసం కానీ వెళ్ళినట్లయితే వరి మాగాణంలో మనకి పెచ్చులుగా పెద్దవిగా భూమిని దుక్కి చేసినప్పుడు లేస్తాయన్నమాట. అందువల్ల మనం వేరే పంటలు కానీ నాటినట్లయితే మొలకలు అనేటివి మొలవకపోవడం అనేది జరుగుతుంది. లేదా మనం ఇటువంటి పరిష్కారాలు చూసుకుంటే మనం పంట కోత తర్వాత నేలని ఎలా పదును చేసుకోవాలనేది, అటువంటి విషయాలు అనేది సమగ్రంగా తెలుసుకొని ఆ తర్వాత మనం మన నేలలకు అనువైన విధంగా ఏ పంటలు వేసుకోవచ్చో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు.
6: అలా అయితే ప్రస్తుత ఖరీఫ్లో పంట కోతల తర్వాత ఈ పని ఏ విధంగా చేయాలో కూడా చెప్పండి.
7: ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ముందుగా మనము మన భూసార పరీక్ష చేసుకున్న తర్వాత మన నేలకి అనువైన పంటలు ఏంటివో మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 40 లక్షల పైచిలకు ఎకరాల్లో తెలంగాణలో వరి సాగు అనేది జరుగుతూ ఉంది యాసంగిలో. మిగతా 20 లక్షలు ఎకరాలలో మనకి 6 తడి పంటలు అయినటువంటి మొక్కజొన్న, జొన్న, తర్వాత ప్రొద్దుతిరుగుడు, కుసుమ, అదేవిధంగా వేరుశెనగ, పెసర, మినుము, ఇటువంటి 6 తడి పంటలు సాగు అనేది జరుగుతుంది. ప్రథమంగా చూసుకున్నటువంటి అయితే వరి తర్వాత మొక్కజొన్న, తర్వాత వేరుశెనగ అనేటివి ఏకరేజ్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి మొక్కజొన్న కానీ మనం లేదా జొన్న కానీ ఇటువంటి 6 తడి పంటలకు వెళ్ళినప్పుడు ఈ వరి మాగాణంలో అంటే నవంబర్ 15 తర్వాత కోతల అనంతరము మనకి చాలా తక్కువ

0: సమయం అనేది దొరుకుతూ ఉంది. సో అటువంటి సమయంలో మనకి వరి నేల అనేది మనం దానికోసం వరి మాగాణంలో దాదాపు నేల తేమ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ నేల తేమ ఆరే విధంగా మనము ఒకసారి కల్టివేటర్తో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు మనం దున్నుకోవాలి. తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో మళ్ళీ మరొకసారి రోటోవేటరు, ఈ రోటోవేటర్ వేసుకోవడం వల్ల చిన్న చిన్నటువంటి పిల్లలుగా పెద్ద పిల్లలు విరగడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డి ఏవైతే ఇతర పంటలకు ఉన్నటువంటి అవశేషాలు కూడా భూమిలో దుక్కి దున్నేయాలంటే ఈ రోటోవేటర్ని 2-3 దఫాలుగా చేసుకున్న తర్వాత పంట నాటుకున్నట్లయితే మనకి అదుపు దిగుబడి అనేది వస్తుంది.
1: బాగుందండి. అయితే సాధారణంగా జూన్ జూలైలో మొదలై నవంబర్ వరకు ఉండే ఈ ఖరీఫ్ పంట సాగు కాలంలో ప్రస్తుతం ఏమైనా మార్పులు వచ్చాయంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మారిన లేదా మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ పంట కాలాల్లో ఏమైనా మార్పులు వస్తే ఆ ప్రభావం వ్యవసాయం మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి నేలల్ని సారవంతం చేసుకునే తీరు పద్ధతులు కూడా ఏమైనా మార్చుకోవాలంటారా రైతు సోదరులు?
0: మీరు చాలా ముఖ్యమైన ప్రశ్నని అడిగారండి. ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ఈ సంవత్సరం మనకి ఎల్లైనో ప్రభావం వల్ల మనకి దాదాపుగా పంటలు కొన్ని ఎండిపోవడం జరిగింది. జొన్న, మొక్కజొన్న ఏదైతే గద్వాలు, జోగులాంబ గద్వాలు, వనపర్తి ఇటువంటి ప్రాంతాల్లో నీరు లేక పంటలు అనేది ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి సమయం లేటుగా నారు నాటుకోవడం అనేది వరి విషయంలో జరిగింది. సో కాబట్టి పంట కాలము, పంట సమయాలు అనేటివి చేంజ్ కావడం జరిగింది ఈ ఎల్నిన ప్రభావం వల్ల. ఇప్పుడైనా సరే రైతు సోదరులందరికీ ఏంటంటే ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో మనం ఆరుతడి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, ఆరుతడి పంటలు అంటే జొన్న, మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, ప్రాంతానికి మనకు అనువైనటువంటి నేలలకు అనుగుణంగా మనం సాగు చేసుకున్నట్లయితే మనం ఇటువంటి పంటకాలను సరైన టైంలో కానీ చేసుకోకపోతే మనకి దిగుబడి అనేది తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు అందరికీ మనవి, ఏ సమయంలో మనము సరైన సమయంలో కానీ పంట విత్తుకున్నట్లయితే ఈ నీటి ఎద్దడిని, అంటే మనకి వేసవి కాలంలో చాలా తీవ్రమైనటువంటి టెంపరేచర్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు మనకి నమోదయ్యే 38 నుంచి 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఉష్ణోగ్రత అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రైతులందరి ఆ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతను తప్పించుకోవాలంటే పంటకాలంని ముందరనే మనకు అనుగుణంగా నాటుకున్నట్లయితే ఆ అధిక ఉష్ణోగ్రత జరిగి మనం పంట ఉత్పాదతని పెంపొందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులందరికీ మనవి, పంటకాలం అనేది ఏ పంటకి ఏది అనువైన సమయం దానికి అనుగుణంగా పంట నాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడు లేదా వేరుశనగ ఇటువంటి పంటలకు చూసుకుని, వేరుశనగ అనే పంటకి దక్షిణ తెలంగాణ మండలంలో అయితే దాదాపు నవంబర్ ఎండింగ్ వరకు వేసుకోవచ్చు, అదే ఉత్తర తెలంగాణలో అయితే నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. మిగతా ఆరుతడి పంటలు, పెసర్లు కానీ, మినుములు కానీ ఇటువంటి పంటలు చూసుకుంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనువైన కాలం. శనగలు కూడా మనం నవంబర్ ఎండింగ్ వరకు నాటుకోవచ్చు. పొద్దుతిరుగుడు కూడా మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా నాటుకోవచ్చు. నువ్వులు చూసుకున్నటువంటి అయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా నాటుకోవచ్చు. ఈ విధంగా యాసంగి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, సరైన సమయంలో సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి అనేది పొందవచ్చు. దీనికి అనుగుణంగా మనం నేల తయారనేది చేసుకోవాలి. పంట విత్తనం యొక్క సైజు, దాని యొక్క మనం తీసుకున్నటువంటి సాలుకి తర్వాత పంటకి, మొక్కకి సాంద్రత బట్టి మనం నేల అనేది చదును చేసుకోవాలి.
1: మన శాస్త్రవేత్త చరణ్ తేజ గారు చాలా విలువైన విషయాలు చెప్తున్నారు. రైతు సోదరులు వింటున్నారు కదా, మా ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాం, 2324-08-52. మరొక నెంబర్ 2324-08-53. ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. 0400ST2 కోడ్ జత చేసి ప్రస్తుత ఖరీఫ్లో పంట కోతల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, కంపోస్ట్ ఎరువు వాడకం ద్వారా ఎటువంటి లబ్ధి పొందొచ్చు అనే విషయాలు చెప్పడం కోసం వారు మన స్టూడియోలో ఉన్నారు. రైతు సోదరులు ఫోన్ చేసేలోపు వారిని మరో ప్రశ్న అడుగుదాం. తేజ గారు, ఖరీఫ్కి రబీకి మధ్య ఎక్కువ వ్యవధి ఉండదు కదా, మరి ఆ తక్కువ సమయంలోనే తరువాతి పంట విత్తుకోవడం కోసం త్వరితగతిన మన పంట పొలాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో కూడా మన రైతు సోదరులకు తెలియజేయండి.
0: మనం వేసుకున్నటువంటి పంటలు అయితే ఏవైతే ఆరుతడి పంటలు ఉంటాయో, ఆరుతడి పంటలు కానీ లేదా వరి మాగాను కానీ దాన్ని బట్టి మనం నీళ్ళనే సిద్ధత చేసుకోవాలి.
1: ఈ ప్రశ్నకి సమాధానం విందామండి. మన రైతు సోదరులు ఒక ఆయన లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం.

0: హలో,
1: నమస్తే అండి. నేను వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా.
0: వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి.
1: సార్ నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: ఇప్పుడు మీరు కోతల తర్వాత ఈ పొలంలో తడి ఆరేలాగా 30 సెంటీమీటర్ల లోతుగా మీరు దుక్కి దున్నుకోమని చెబుతున్నారు. అయితే నాదొక సందేహం.

0: అంటారు, నష్టం అని కొందరు అంటారు. యాక్చువల్ గా ఈ లోతుగా దున్నుకోవడం వల్ల మనకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా, అసలు ఎంత లోతు వరకు మనం దున్నుకోవచ్చు, ఈ విషయం గురించి నాకు మీరు క్లారిటీగా సమాధానం ఇవ్వండి, నేను రేడియోలో వింటానండి.
1: సంతోష్ వెంకటరెడ్డి గారు వారు సమాధానం ఇస్తారు, విందాం.
2: ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి నూనె గింజల పంటలు కానీ లేదా పప్పు జాతికి చెందినటువంటి పంటలు చూసుకున్నట్లయితే మనకి వేరు వ్యవస్థ అనేది 30 నుంచి 60 సెంటీమీటర్ల డీపర్గా వేరు వ్యవస్థ అనేది వెళ్ళడం జరుగుతుంది భూమిలో. మనము పైన చదువును చేసుకుంటే అంటే 15 సెంటీమీటర్, ఇప్పుడు రూటోవేటర్ అనేది దాని యొక్క బ్లేడ్స్ కానీ చూసుకున్నట్లయితే 7.5 సెంటీమీటర్ల డయామీటర్తో ఉంటాయి. అది ఓన్లీ పై పొరగా 15 సెంటీమీటర్ల భూమి పొరను మాత్రమే చదును చేస్తుంది. సో ఓన్లీ రోటోవేటర్ చేసి మనం పొలం బాగా తయారైంది అనే భ్రమలో ఉంటే మనకి దిగుబడి అని తగ్గే అవకాశం ఉంటుంది. మనం పాత పంట అవశేషాలని మగ్గబెట్టాలన్నా మనం లోదుక్కి అనేది చేసుకోవాలి. దీనికి చూసుకున్నట్టంటే 30 సెంటీమీటర్లు పైచిలుకగా కల్టివేటర్ దీన్ని కంపల్సరీ ఉపయోగించి మనం ఏ ఆరుతడి పంటలైనా కానీ సరే 60 సెంటీమీటర్ల డీపర్ వరకు వేరు వ్యవస్థ అనేది వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే వేర్లు బాగా సమగ్రంగా పెరుగుతాయో పోషకాలని అధికంగా అందుకోగలుగుతాయి, తేమని అధికంగా తీసుకోగలుగుతాయి, తీసుకున్న తర్వాతనే మనకి దిగుబడి అనేది మనకి అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి పోషకాలు సమగ్రంగా తీసుకోవాలి, తర్వాత వేరు వ్యవస్థ గాలి బాగా ఆడాలంటే మనము లోతుగా 30 సెంటీమీటర్ లోతుగా దూకోవాలి. కానీ సమయం అనేది దీంట్లో మనం వరి మాగిన తర్వాత మనం వేసుకోబోయే పంట మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్లు పంట కాలాన్ని బట్టి మనం ఏదైతే పంటలు వేసుకుంటున్నామో మనకి సమయ పాలన ఎంత ఉంది, మినిమం ఒక రోటోవేటరు కుదిరితే ఒకసారి పెద్ద బ్లేడు 80 బ్లేడు, తర్వాత ఒక కల్టివేటరు రెండు సార్లు రోటోవేటరు మనం వేసి దున్నుకుంటే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఒకవేళ సమయ వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి కల్టివేటర్తో పొలాన్ని చదును చేసుకుని తర్వాత 2 దఫాలుగా మనం రోటోవేటర్ని కానీ చేసుకున్నట్లయితే మనము భూమిని సమగ్రంగా తయారు చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత మనం పోషకాలు కూడా పంటకి ఈజీగా తీసుకోగలుగుతుంది.
1: శ్రోత అడిగిన ప్రశ్నకి చాలా వివరణాత్మకంగా సమాధానం ఇచ్చారు, సంతోషం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఖరీఫ్కి రబీకి మధ్య ఆ ఉన్న తక్కువ వ్యవధిలో నెలని ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
2: ఇందాక చెప్పినట్లు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఇందాక ఆరుతడి పంటల్లో దాదాపు 30 నుంచి 60 సెంటీమీటర్లు, పత్తి లాంటి పంట ఆముదం లాంటి పంటకి 90 నుంచి 120 సెంటీమీటర్ల నేలలో వేరు వ్యవస్థ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం వేసుకోబోయే పంట రబీ ఆముదమా మనం లేదా పెసర్ల మినుమా లేదా మొక్కజొన్న జొన్న ఇటువంటి పంటల ఆధారంగా మనము నేలని తయారు చేసుకోవాలి. పంటలో భూమిలో ఎక్కువ తేమ శాతం ఉంటే మొలక శాతం అనేది మనకి తగ్గిపోతుంది. సో దీనికి అనుగుణంగా మనం గ్యాప్ ఏదైతే ఇందాక వ్యాఖ్యాత అడిగిన విధంగా మనకి సమయభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి కల్టివేటరు అనే నాగలితో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు అది దాని పండ్లతో గీరుతుంది కాబట్టి నేలని కిందికి మీదికి చేస్తుంది కాబట్టి మనకి అధికంగా పొలాన్ని తయారు చేస్తుంది. తర్వాత వేరు వ్యవస్థ లోపలికి కుదించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైపాటిగా మనం రోటోవేటర్ 2 దఫాలుగా 3 దఫాలుగా చేసుకొని నీరు లెవలింగ్ అని చేసుకుంటే మనం పంటలో నీరు ఆగకుండా తర్వాత కలుపు లేకుండా పూర్వ పంట వ్యర్థాలు కానీ అవశేషాలు కానీ లేకుండా కలిగిదనడం వల్ల మనకి నేల అనేది సమగ్రంగా తయారవుతుంది.
1: నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న అడగాలనిపిస్తుందండి, అసలు పంటలు ఏవైనా కూడా అధిక దిగుబడి అందుకు తగిన ఆదాయం ఈ రెండు పొందడం అనేది ప్రధానం కదా, మరి అందుకు అనుగుణంగా ఈ ఖరీఫ్ పంట కోతల తర్వాత వేసుకోదగిన పంటలు ఏమంటారు, అందుకు తగిన విధంగా నేలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
2: మనం చూసుకున్నట్లయితే వరి యాసంగిలో 1 స్థానంలో ఉంది సాగు అనేది. దాదాపు 43 లక్షల నుంచి 47 లక్షల ఎకరాల వరకు సాగులో ఉంది. తర్వాత మిగతా 20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న తర్వాత వేరుశనగ లాంటి పంటలు ఉన్నాయి. సో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ టైంలో మనకి శనగలు కానీ తర్వాత మొక్కజొన్న కానీ అధికంగా వేస్తారు. అదే మధ్యస్థ తెలంగాణ జోన్లో చూసుకున్నటువంటి అయితే మొక్కజొన్న కానీ తర్వాత వరి సాగు కానీ అధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో చూసుకున్నట్లయితే

0: అయితే మనకి వేరుశనగ అనేది ఎక్కువగా వేసుకుంటారు. సో ఈ పంట కాలం మనకి మనం వేసుకోబోయే పంట యొక్క కాలం ఎంత, తర్వాత దానికి కావలసినటువంటి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి, పంట విత్తనం చూసుకున్నట్టయితే సూక్ష్మ సైజులో ఉంటే అంటే పంట సీడ్ కానీ సైజు చిన్నగా ఉంటే మనం దుక్కి అనేది బాగా జున్నుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి విత్తనంలో ఉన్నటువంటి ఆహార పోషకాలు ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటాయి. సో అది భూమిలో నుంచి చీల్చుకొని పైకి రావాలంటే దాని యొక్క ఆహార నిల్వలు అనేటివి మనకి సరిపోవు కాబట్టి దానికోసమని మనం దానికి తోడ్పాటు అనేది అందియాలి. అందుకోసం చాలా పదునుగా మనం భూమిని అనేది తయారు చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మధ్యస్థంగా నుంచి దొడ్డుగా ఉన్నటువంటి ఇత్తనాలు అంటే మొక్కజొన్న కానీ లేదా వేరుశనగ కానీ ఇటువంటి ఇత్తనాలకు ఏంటంటే మనము అంత బాగా చదును చేసుకోవసరం లేదు, పల్లలు పల్లగా ఉన్నా కానీ సరే పర్వాలేదు, కానీ సరైన తేమ అందిస్తూ సాగు భూమిని దుక్కి చేసుకుంటే సరిపోతుంది. భూమిని మనం ఒకసారి కల్టివేటర్ ఒకసారి రోటోవేటర్ వేసుకొని ఇత్తనంగా నాటుకున్నట్లయితే ఈ మొక్కజొన్న వేరుశనగలో సరిపోతుంది. కానీ తర్వాత అంతర్కృషి మాత్రం బాగా చేసుకోవాలి, ఎందుకంటే వేరుశనగకి మనకి ఏవైతే కాయలు మనకి 30 నుంచి 40 సెంటీమీటర్ల దీపర్లో మనకి కాయలు అనేటివి కాస్తాయి కాబట్టి ఆ వేరుకి గాలి అనేది అవసరము, తర్వాత తేమ శాతం అనేది పెరగడం అవసరం కాబట్టి దానికోసమని మనము అంతర్కృషి అనేది ఎర్తింగ్ అప్ లాంటి ఆపరేషన్స్ అనేటివి చేసుకోవాలి. తర్వాత జిప్సం పైపాటిగా అప్లై చేసుకున్నటువంటి అయితే ఇటువంటి ఎటువంటి కాయలు కానీ బాగా గట్టిగా ఏర్పడడం జరుగుతుంది వేరుశనగలో. ఈ విధంగా మనం వేసుకోబోయే పంట బట్టి లేదా మనం వరే మళ్ళీ తర్వాత వేసుకున్నామంటే మనకు ఉన్నటువంటి నీటి లభ్యత చూసుకొని దానికి అనుగుణంగా దాదాపు 200 మిల్లీమీటర్లు మనకి ఈ పొలం తయారు చేయడానికి వరి మాగాన్ని తయారు చేయడానికి అవసరమవుతుంది. దానికోసం కేజీ వేల్స్ నీరు పైపాటిగా 5 సెంటీమీటర్ల డీప్లో ఇసుకుంటూ 2-3 రోజుల వ్యవధుల్లో కేజీ వీల్స్ 2 సార్లు 3 దఫాలుగా మనం కానీ కేజీ వీల్స్తో సాయంతో కానీ లేదా రోటోవేటర్ సాయంతో కానీ మనం వరి మాగాలను కూడా తయారు చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖరీఫ్లోనూ అదే పంట రబీలోనూ అదే పంట వేయించంటారా, మధ్యలో వేరే పంట వేస్తే బాగుంటుందంటారా?
0: నిజం చెప్పాలంటే మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతాంగం అంతా మనకి వరి తర్వాత వరి పంటనే వేస్తున్నారు. దీనివల్ల అనేక దుష్ప్రవచనాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే వరి తర్వాత వరి ఒకటే 30 సెంటీమీటర్ల భూమి పొరను ఒక్కటే తాకుతున్నాయి. ఆ ఏవైతే దానిలో వేరు వరి యొక్క వేర్లు ఉన్నాయో పైపాటిగా 30 సెంటీమీటర్ల భూమిలో నుంచే పోషకాలన్నీ గుంజడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పైపాటిగా భూమి అనేది సారం అనేది కోల్పోతుంది. దానికి వరి మాగాణుల కోసమని నేలని నీళ్లు పెట్టి బాగా కలియదున్ని దాన్ని మనం ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేస్తున్నాము. కాబట్టి చూసుకున్నట్లయితే నేలని మనం బాగా మన అవసరం కోసమని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో చూసుకున్నట్లయితే బాగా ఇలా చేయడం వల్ల వరి తర్వాత వరి వేసుకోవడం అనేది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కానీ ఇప్పుడున్న సమాజం చూసుకుంటే తెలంగాణ రైతాంగం చూసుకుంటే ఏదైతే సులువుగా అయిపోతుందో అటువంటి పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. కానీ
1: పంట మార్పిడి అనేది చేయలేదు అంటున్నారు.
0: పంట మార్పిడి అనేది చేయలేదు. పంట మార్పిడి అనేది ఇప్పుడున్నటువంటి ఎల్నైను ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ సమయానికి సిచ్యువేషన్కి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. వరి లాంటి పంట కాకుండా ఆరితడి పంటల వైపు వెళ్తే అధిక దిగుబడులు అనేది సాధించవచ్చు.
1: అంటే ప్రతి పంటకి పంట మార్పిడి చేయడం అనేది ముఖ్యం, అది మంచిది అంటారు? అయితే
0: మంచిది, నేల ఆరోగ్యం పెరుగుతుంది, నేల ఏదైతే ఉన్నటువంటి సేంద్రియ కర్బనం కూడా నేలలో పెరుగుతుంది, ప్రకృతి కూడా సాయం అందిస్తుంది.
1: అంటే సాగు చేసే ఆ తర్వాత సాగు చేసే పంటలో కూడా నాణ్యత కూడా పెరుగుతుంది, పోషకాలు కూడా పెరుగుతాయి,
0: పోషకాలు కూడా పెరుగుతాయి.
1: బాగుందండి. అయితే ఈ సందర్భంలో మరో ప్రశ్న కూడా అడగబుద్ధి వస్తుంది. ఇప్పుడు పురుగు మందులు ఎరువులు అంటే పంటల అధిక దిగుబడి కోసం నేలల్ని బలంగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ తగు మాత్రంగా అయినా సరే వాడుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే వాటిని మానుకోవచ్చా?
0: ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఆహారం అనేది రకరకాల మార్గాల్లో తీసుకుంటాము. సో చూసుకున్నట్లయితే మనం ఆహారం అందుకోవడం కోసం అని పోషకాలు అంటే విటమిన్స్ కానీ అన్ని న్యూట్రియన్స్ కానీ అందాలంటే మన ప్లేట్లో రైస్ తర్వాత పప్పు తర్వాత సాంబారు కూరగాయ తర్వాత అన్ని రకాల పోషకాలు ఉండేటట్లు మనం వచ్చేటట్లు మనం ఆహారం అనేది తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే జబ్బు చేస్తుందో టెంపరరీగా మెడిసిన్స్ అలోపతిక్ మెడిసిన్స్ అంటే

0: రెడీ రెడీమేడ్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి తీసుకుంటాం, ఆహారం సప్లిమెంట్ అవుతుంది. కానీ మన బాడీలో ఉన్నటువంటి ఆమ్లగుణం కానీ, పండ్లు కానీ, తర్వాత పొట్ట జీర్ణ వ్యవస్థ కానీ ఇవి మనకి పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఒక్క మందుతో, రసాయన మందుతో వేస్తుందంటే మన ఆహారం తగ్గుతుందంటే తగ్గుతుందేమో పైపాటిగా, కానీ మన జీర్ణ వ్యవస్థ కానీ తర్వాత మన శరీరం అనేది సరిగ్గా పనిచేయదు. అలాగే పంట కూడా ఒక జీవం ఉన్నటువంటి మొక్కనే కాబట్టి, జీవం ఉన్నటువంటి జీవే కాబట్టి చూసుకున్నట్లయితే పంటకు కూడా సేంద్రియ పదార్థాలతో మనం దానికి పోషకాలు అందిస్తే ఏపుగా పెందుతుంది. అదే ఈ రసాయన నుంచి వచ్చినటువంటి ఎరువులు కానీ వేసుకున్నట్లయితే, అంటే ఇప్పుడున్న అధిక దిగుబడి సాధించేటువంటి ప్రక్రియలో అధిక మోతాదులో ఎరువులు అనేటివి, రసాయనిక ఎరువులు అనేటివి వాడడం జరుగుతుంది. కానీ కుదిరినప్పుడల్లా పచ్చిరొట్ట పైర్లు కానీ, లేదా ఒక పప్పు జాతికి చెందినటువంటి మొక్కని, ఆరుతడి పంటని ఉన్నటువంటి ఖరీఫ్ యాసంగి సాగులో ఒక్కసారైనా సంవత్సరానికి సాగు చేసుకోవడం కానీ, ఇటువంటి లేదా సేంద్రియ కర్బనం పెందేటువంటి విధంగా పాత పంట వ్యర్థాలను కానీ భూమిలో లోతు దుక్కుగా దున్నుకుంటే మనము పంటకి సమగ్రంగా పోషకాలు అందించిన వాళ్ళమైతాం. ఈ ఎరువులు రసాయనిక ఎరువులైనటువంటివి ఒకటి లేదా రెండు పోషకాలను మాత్రమే అందిస్తాయి. కానీ మనకి సేంద్రియంగా వచ్చినటువంటి పశువుల పేడ కానీ, పశువుల మూత్రం నుంచి కానీ, లేదా వర్మి కంపోస్ట్ కానీ, లేదా పచ్చిరొట్ట పైర్లు కానీ, ఇవన్నీ సమగ్రంగా 17 పోషకాలను అందిస్తాయి, పంట ఆహారంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
1: మీ జవాబుకు అడ్డురాను కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పూర్తిగా కంపోస్టే వాడి, అంటే సేంద్రియ పదార్థాలతోటే నేలను సారవంతం చేసుకోవచ్చా?
0: ఇది చూసుకున్నట్లయితే కంపోస్ట్లో మనకి కర్బనం నుంచి నత్రజని రేషియో అనేది అధికంగా ఉంటుంది. మనకి అధిక ఇప్పుడు ఒకటేసారి ఒకటే దఫాలో మనకి రిజల్ట్స్ అనేటివి కనపడవు. 2-3 సంవత్సరాలు మినిమం కాల వ్యవధి అనేది పడుతుంది.
1: అంటే నేలను అలవాటు చేయాలి.
0: తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మనకి దిగుబడులు అనే స్థిరికత అనేది రావడం జరుగుతుంది. ఒకటేసారి మనం ఈరోజు మనం ఈ కంపోస్ట్ వేరు వేసేసి ఈరోజే అధిక దిగుబడి రావాలి, ఈ 3 నెలల్లోనే మనకు అధిక దిగుబడి రావాలంటే కష్టం. కాబట్టి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సగం భాగం మనం రసాయనిక ఎరువుల నుంచి, సగం భాగం సేంద్రియ ఎరువుల నుంచి కానీ తీసుకున్నట్లయితే, పంటకు అందించినట్లయితే మనకి అధిక దిగుబడి సాధించవచ్చు. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు గవర్నమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నటువంటిది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని మొగ్గు చూపే విధంగా ప్రతి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కొత్త మార్గాల్ని కానీ అన్వేషిస్తే వ్యవసాయం అనేది లాభదాయకమవుతుంది.
1: అంటే మనిషికి సమీకృత ఆహారం ఏ విధంగా అవసరమో, మన పంట పొలాలకు కూడా అటువంటి సమీకృత ఆహారం రూపంలో పోషకాలు అందించాలి.
0: అవునండి,
1: సేంద్రియ పదార్థాల ద్వారా కానీ రసాయనాల ద్వారా కానీ తప్పకుండా అంటారు.
0: మనం ఒకటే పదార్థం రోజు తినలేం కదా, పంటకు కూడా అంతే. ఒక యూరియా అనే రసాయనిక ఎరువును మాత్రమే వేసి మనం అధిక దిగుబడి రావాలంటే కష్టం.
1: అంటే కొంచెం శ్రమ ఉండొచ్చేమో కానీ విషయ రసాయనాలు లేని పంటలు పొందే అవకాశం అయితే ఉంటుందా?
0: ఉంటుంది
1: దీర్ఘకాలంలో. బాగుంది. అయితే కొన్ని చోట్ల ముందు పండించిన పంటల తాలూకు చెత్తనే భూమిలో కలియదున్నేయటం, ఇంకా మేకలు గొర్రెలు వంటి వాటిని పొలాల్లో మేపడం ద్వారా అవి విడిచిపెట్టే పెంటని నేలలో దున్నటం ద్వారా మట్టిలో కలిపేసి, ఇంకా వేపపిండని, జీలుగ మొక్కలని, వేరుశనగ పొట్టని వేస్తుంటారు కదా, ఇవి కూడా కంపోస్ట్ వాడకం క్రిందకే వస్తాయంటారా? రైతులు ఇలా చేయటం ఎంతవరకు లాభదాయకం అంటారు?
0: మనం కంపోస్ట్ పరంగా చూసుకుంటే జీవ ఆధారితమైనటువంటి వ్యర్థాలను, అంటే మనం మొక్క యొక్క అవశేషాలు కానీ లేదా ఎనిమల్ వేస్ట్ అనేది కంపోస్ట్ కింద మనం చూడవచ్చు. మనం ఈ కంపోస్ట్ని మనము వివిధ రకాల వ్యర్థాల ద్వారా తయారు చేయొచ్చు. అంటే పంట వ్యర్థాలు, అంటే పంట యొక్క ఆకు కానీ, తర్వాత కాండాలు కానీ చిన్న పొరగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి కంపోస్టు దాంట్లో మగ్గబెట్టిన తర్వాత బాగా 40-45 రోజుల తర్వాత మగ్గిన తర్వాత దాన్ని తొందరగా మగ్గడానికి రాక్ ఫాస్ఫేట్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకున్నట్లయితే మనకి కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారైన తర్వాత దీన్ని కానీ బాగా మగ్గినటువంటిది వేస్తే తొందరగా మనకి పోషకాలు అనేటివి పంటకి అందిస్తాయి అన్నమాట. తర్వాత నేల సారం కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్లు చూసుకున్నట్టే గొర్రెల పశువులు కానీ, లేదా మీరు అన్నట్లు మేకలు గొర్రెలు ఇలాంటివి మేపి, తర్వాత పచ్చిరొట్ట పైర్లు వీటి చూసుకున్నటువంటి అయితే, మేకలు గొర్రెల నుంచి వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా దాదాపు 3% నత్రజని, 1.5% భాస్వరము, మళ్ళీ 3.6% పొటాషు వంటి పోషకాలు ఒక కేజీలో మనకి దొరుకుతున్నాయి. కాబట్టి రైతు సోదరులందరికీ అటువంటి పాడి పశువులు కానీ

0: లభ్యత కానీ ఉంటే ఈ విధంగా మనం భూమి యొక్క సారాన్ని బాగా పెంపొందించడం ఇలాంటి కంపోస్ట్ల ద్వారా, ఇలాంటి వ్యర్థాల ద్వారా.
1: ఇప్పుడు ఆహార పంటలు, వ్యాపార పంటలు అంటాం కదా, అంటే వరి, మొక్కజొన్న, ఆపరాలు, చెరకు వంటివి, ఇంకా ప్రత్తి, నూనె గింజలు వంటివి, ఈ రెండు విధాలైన పంటల సాగుకి నేల తయారీ ఒకే విధంగా ఉండాలంటారా, లేదా వేరువేరుగా తయారు చేసుకోవాలా? ఇప్పుడు మనం ఎలాగో ఖరీఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఖరీఫ్ పంట కోతల గురించి, ఈ కోతలు అయిన తరువాత ఏ విధంగా నేలను సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
0: మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, మనం మీరు ఇందాక అడిగింది క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మనకి పంటలు రకరకాలుగా ఉన్నట్లు ఉంటాయి. దానికి యొక్క పోషకాల రిక్వైర్మెంట్ రకరకాలుగా ఉంటుంది. పంట కాలం అనేది, వ్యవధి అనేది రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి మనకి పంట కాలం ఎంత, పంట వేరు వ్యవస్థ ఎంత భూమిలోకి వెళ్తుంది, పంట పోషకాలు అవసరాలు ఎంత, దీనికి అనుగుణంగా మనం అనేది పంట అనేది నేల తయారనేది సిద్ధం చేసుకోవాలి.
1: సో ఒక కొంచెం పెద్ద ప్రశ్న అనుకోండి, ఎందుకంటే ఈ మధ్యనే పత్రికలో ఒక వార్త చదివాను, రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల రీత్యా పప్పుధాన్యాలు కానీ నూనె గింజల దిగుబడి కానీ వీటి అవసరాలు తగినంతగా ఉండటం లేదని చెప్పి ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా పంటల్లో వైవిధ్యం పెంచాలి అనే ఉద్దేశంతో రైతు సోదరులను సిద్ధం చేయడం కోసం చాలా ప్రాంతాల్లో, మీ పాలెం వ్యవసాయ స్థానంలో కూడా, ఇంకా రుద్రూరు, వరంగల్, తాండూరు, కంపసాగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసిన రైతు బృందాలకి కొంతమంది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నేలల నాణ్యత, నీటి నాణ్యత మెరుగుపరచడం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కార్యక్రమం చేపడుతున్నామని, రాబోయే రబీ కాలం కంటే ముందే ఇవి వాళ్ళని సిద్ధం చేస్తామని అంటున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు?
0: మీరు కరెక్ట్గా చెప్పారండి. సో పంట మార్పిడిని ముందుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానే సార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేరుగా శాస్త్రవేత్తలు ఏవైతే టెక్నాలజీస్ లాస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో కనుక్కున్నారో ఆరుతడి పంటలలో, అటువంటి టెక్నాలజీస్ని తర్వాత రైతు సోదరులకు దగ్గరగా చేయడం కోసమని రైతుల దగ్గరికే శాస్త్రవేత్తల బృందాన్ని పంపించడం జరిగింది. పంట మార్పిడి ఎందుకు తీసుకోవాలనేది సర్వే చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.
1: చాలా విలువైన విషయాలు చెప్పారు. ఖరీఫ్లో పంట కోతల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో అందుకు శాస్త్రవేత్తల బృందం కానీ యూనివర్సిటీ వారు కానీ మనకి ఏ విధంగా తోడ్పాటుగా ఉంటారో చాలా విలువైన విషయాలు చెప్పారు మనకి. డాక్టర్ కె చరణ్ తేజ్ గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత కంపోస్ట్ వాడకం గురించి డాక్టర్ కె చరణ్ తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రైతులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీ పివిజి సతీష్ గారు వ్యవహరించారు.
3: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
4: परम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం.
6: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
7: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడీ ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు.

0: కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ రెండు మూడు రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీవిజయ గారు.
1: నమస్కారం అండి.
0: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
1: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అనమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, ఫోర్త్ వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఒక స్కీము

0: ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ, తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచ్యురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం, ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా, టీకా

0: పరీక్షలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్ కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్ కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయటము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు, వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యము చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డ్ లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
3: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
2: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
3: గట్లనా?
2: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
4: ఇన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
1: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?

0: శ్రోతలకు ఒక గమనిక.
1: ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారితో ప్రత్యక్ష పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: మీరు మీ సమస్యలను 8462245066 నంబర్ కి వాట్సాప్ చేయండి.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: మీరు విన్న మొదటి పాట నోము చిత్రం నుంచి. కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, తాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు వినబోతున్న పాట దేవాలయం చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు న్యావనంది గ్రామం నుంచి, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా, శ్రీ ధీమ వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమండ్రు, హరీష్, అరుణ్, అజయ్ వారి కుటుంబ సభ్యులు.
1: ప్రోక్తో జీవో దేవ సనాతన.

కోరిన శ్రోతలు మరికొన్ని పేర్లు: ఆర్థిక్చారి, శ్రీకాంత్చారి, శ్రీనివాస్చారి, సన్నీచారి, రవీందర్చారి, డాక్టర్ భాగ్యవీర్ వారి కుటుంబ సభ్యులు.

భూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగీ యత ఆత్మా దృఢ నిశ్చయః.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
5: డాక్టర్ సీను నాయక్,
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
5: సంప్రదించండి
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799050505.
7: అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ?
6: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 9912317190.

తరువాతి పాట ఇల్లరికం చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు.

ఈ పాటను కోరుతున్న వారు గోనె రవి వారి కుటుంబ సభ్యులు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి.

0: డాక్టర్ జే బలరాం జాదవ్.
1: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ జే బలరాం జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.

తరువాతి పాట దేవత చిత్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత వారి కుటుంబ సభ్యులు.

చివరిగా మీరు వింటున్న పాట గోరింటాకు చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూమిక, భూమిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, పల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ.

అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని పాటలు మధుర గీతాల్లో భానుమతి గారు పాడిన పాటలుగా వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30:33. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
2: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.

ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు. మధుర గీతాలు వింటారు. ఈరోజు పి భానుమతి ప్రముఖ గాయని పాడినటువంటి మధుర గీతాలు వింటారు. పి భానుమతి, ఆమె ఇంటి పేరు పాలవాయి, పాలవాయి భానుమతి రామకృష్ణ. ఆమె నటి, గాయని, దర్శకురాలు, నిర్మాత, ఎడిటరు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, ఒక స్టూడియో అధినేత. ఆమెను నటనకు వ్యాకరణంగా వర్ణిస్తారు. వినండి ఆమె పాడిన మొదటి పాట.

తెలుగు సినీ తెర మీద మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ భానుమతి రామకృష్ణ. ఎందరో సినీ తారలకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె 1925 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన బొమ్మరాజు వెంకట సుబ్బయ్య సరస్వతమ్మ దంపతులకు ప్రకాశం జిల్లాలోని దొడ్డవరం అనే గ్రామంలో జన్మించారు. వెంకట సుబ్బయ్య గారికి సంగీతం పట్ల అపారమైన ఆసక్తి. ఆయన భానుమతి గారికి బాల్యంలోనే సంగీతం నేర్పించారు. ఆమె చిన్నతనంలోనే కర్ణాటక హిందుస్థానీ సంగీతంపై పట్టు సాధించారు. వినండి ఆమె పాడిన శాస్త్రీయ సంగీతం.

పాలవాయి రామకృష్ణ అనే సినీ అసిస్టెంట్ డైరెక్టర్ను ఆయన ప్రవర్తన ఆమెకు నచ్చడంతో 1943 ఆగస్టు 8వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే వివాహం తరువాత సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారు. కానీ సినీ దర్శకులు బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆమె మరలా నటనను ప్రారంభించారు. పిఎస్ రామకృష్ణ గారు తరువాతి కాలంలో సినీ దర్శకులు, నిర్మాత, ఎడిటరు అయ్యారు. ఆయన చాలా సినిమాలు తీశారు. వీరిద్దరికీ జన్మించిన కుమారుడే భరణి. అదే పేరుతో భరణి పిక్చర్స్ అనే బ్యానర్తో వారు ప్రొడక్షన్ మొదలుపెట్టారు.

ఇక భానుమతి గారు సకల కళాకోవిదురాలు. ఆమెను అష్ట అవధాని అని పిలిచేవారు. సినిమా రంగంలో 24 విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల్లో ఆమె 8 విషయాల్లో నిష్ణాతురాలు. అంతేకాకుండా జ్యోతిష్కము, వేదాంతముపై కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది. వినండి మరో పాట.

ఆమె 14వ ఏటనే 1939వ సంవత్సరంలో మొదటగా వరవిక్రయం అనే తెలుగు సినిమాలో నటించారు. 1941వ సంవత్సరంలో ధర్మపత్ని అనే తెలుగు తమిళ చిత్రాల్లో గాయనిగా వారి ప్రస్థానం మొదలైంది. 1945వ సంవత్సరంలో విడుదలైన స్వర్గసీమ చిత్రంతో ఆమె పాడిన ఓహో ఓహో పావురమా అనే పాట సూపర్ హిట్ అయిపోయింది. ఆనాటి సూపర్ స్టార్ శివాజీ గణేశన్ ఆ ఒక్క పాట ఆయనకు బాగా నచ్చడంతో ఆ పాట కోసం ఆ సినిమాను 30 సార్లు చూశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాతో ఆమె పారితోషికం ఒక్కసారిగా 25,000 రూపాయలకు పెరిగింది. అంటే ఆ రోజుల్లో ఒక సినిమా తీయడానికి అయ్యే ఖర్చులో సగం అన్నమాట. అలా ఆ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయారు.

స్వర్గసీమలో ఆమె పాడిన పాట, నటన, ఆమె కాస్ట్యూమ్స్, అంటే మొదటిసారిగా నైలాన్ చీర కట్టుకొని హాఫ్ బ్లౌజ్ ధరించిన ఆ రోజుల్లో చాలామంది ఆకర్షితులయ్యారని చెప్తారు. ఈ ఓహో ఓహో పావురమ 30 సార్లు చూసిన శివాజీ గణేశన్ గారి పాట ఇప్పుడు విందాం.

1949 సంవత్సరంలో విడుదలైన అపూర్వ సహోదరులు చిత్రానికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. అది ఆమె మొదటి హిందీ చిత్రం. అలా అన్ని భాషల్లోనూ నటనలో వైవిధ్యాన్ని చూపుతూ ఎలాంటి పాత్రనైనా చేయగలిగే విధంగా పేరు తెచ్చుకున్నారు. ఓ పక్క మృదువైన ప్రియురాలిగా, మరోపక్క గడుసైన ఆడపిల్లగా భిన్నమైన పాత్రలతో సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారంటే నమ్మండి. మన మొదటి రాష్ట్రపతి విద్యాకోవిదుడు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ఆమె వీర అభిమాని. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి అన్నాదొరై ఆమెను గ్రామర్ ఆఫ్ యాక్షన్ అని అభివ్యక్తీకరించారు. అంటే ఆమె నటనకు వ్యాకరణం వంటిదన్నమాట.

మిస్సమ్మ సినిమాకి భానుమతి గారు షూటింగ్కి సమయానికి రాకపోవడంతో ఆ పాత్రను సావిత్రి గారికి ఇవ్వడం జరిగింది. 1955వ సంవత్సరంలో దేవదాస్ చిత్రంలో కూడా ఆమెనే ముందుగా అడిగారు. ముందుగా అలాంటి పాత్రే లైలా మజ్ను చిత్రంలో ఆమె చేసి ఉండడంతో ఆ పాత్రను సావిత్రి గారికి ఇవ్వమని ఆమె సలహా ఇచ్చినట్టుగా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విధంగా ఒక మహానటి సావిత్రి గారిని కూడా భానుమతి గారి ద్వారానే మనము పొందినట్టుగా తెలుస్తోంది. పండంటి కాపురం చిత్రంలో మొదట భానుమతి గారిని హీరోయిన్గా అనుకుని కథ వినిపించారు. ఆమెను కాస్ట్యూమ్స్ కొనేందుకు పంపారు. ఆమె కాస్ట్యూమ్స్ బిల్లును 60,000 రూపాయలుగా నిర్మాతకు పంపించారు. అది చూసిన ఆనాటి ఆ సినిమా నిర్మాతలు కృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు మనం ఆర్థికంగా భానుమతి గారిని భరించడం కష్టమని భావించి ఆ సినిమాకు జమునను హీరోయిన్గా మార్చుకున్నారు. ఈ విధంగా జమున గారు కూడా భానుమతి గారి కారణంగానే ఆ సినిమాకి హీరోయిన్ అవకాశం పొందారని చెప్పవచ్చు.

భానుమతి గారు ఆనాటి అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్తో మరియు శివాజీ గణేశులతో కూడా నటించారు. ఆమె ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాలు నటించారు. ఒక లేడీ డైరెక్టర్ ఏకకాలంలో 3 భాషల్లో సినిమాలు తీసి 1953 ఆగస్టు 28న రిలీజ్ చేయడం భారతీయ సినీ చరిత్రలోనే మొదట జరిగిన సంఘటన. 1954వ సంవత్సరంలో చక్రపాణి అనే సినిమాకి సంగీత దర్శకత్వం కూడా వహించారు. భానుమతి గారు అన్ని భాష చిత్రాల్లో కలిపి 100 సినిమాల వరకు నటించారు. తెలుగు భాషలో 41 పాటలు పాడారు. 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. 4 సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు.

భానుమతి గారు చాలా నిరాడంబరంగా ఉండేవారు. అంతస్తులు సినిమా కోసం స్టాఫ్ అందరికీ షూటింగ్ సమయంలో ఉండడానికని సారథి స్టూడియోస్ని బుక్ చేశారు. డబ్బెందుకు వృధా చేయడమని ఆమె కూడా వారితో పాటు అక్కడే ఉండిపోయారు. అక్కడ ఎలుకలు, పాములు సంచారం ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆమె

కాలి బటన్ వేలును ఎలుక కొరకడంతో విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెను కలవడానికని వచ్చారు. ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేద్దామన్నారు. ఇంత చిన్నదానికి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే నేను భానుమతిని ఎలా అవుతాను అన్నారు ఆమె. మల్లీశ్వరి పాటల రికార్డింగ్లో ఎస్ రాజేశ్వరరావు గారు ఎంత చెప్పినా ఆమె తనకి ఇష్టం వచ్చినట్లుగానే మల్లీశ్వరిలో మొదటిసారిగా పాటలు పాడసాగారు. అలా కుదరదని దర్శకులు చెప్పగా అయిష్టంగా రాజేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఆ పాటలు పాడారు ఆమె. ఆ పాట రిహార్సల్ సమయంలో ఎందుకు రాజేశ్వరరావు గారు అలా చెప్పారో ఆమెకి పూర్తిగా అర్థమైంది. వెంటనే వారి పాదాలకు నమస్కరించి, "గురువుగారు క్షమించండి" అని వినమ్రంగా వేడుకున్నారు. ఇది మరో సంఘటన వారి వినయ విధేయతలను గురించి చెప్పడానికి. ఆమె పొగరుగా మాట్లాడతారని సినీ పరిశ్రమలో కొందరు అనేవారు. మగవారు అతి ఎక్కువగా ఉన్న ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అలా ఉండడం అవసరం అని ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు.

అనే కథా సంపుటికి ఆమెకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీ వారు ద బెస్ట్ షార్ట్ స్టోరీ రైటర్ అవార్డుని ఇచ్చారు. ఆమె నాలో నేను అనే ఆటోబయోగ్రఫీ కూడా రాశారు. 1965-70 సంవత్సరం వరకు చిల్డ్రన్ ఫిలిం సొసైటీ మెంబర్గా కూడా ఉన్నారు. భానుమతి గారు దక్షిణ భారతదేశంలోనే పద్మ పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి మహిళ. 1966 సంవత్సరంలో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో ఆమె సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డును కూడా ఆమె పొందారు. 1987 సంవత్సరంలో సౌత్ ఫిలిం ఫేర్ అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. 1985 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డుతో, 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ అవార్డుతో ఆమెని సత్కరించారు. భానుమతి గారు తన 41వ ఏట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెట్రికులేషన్, ఆ తరువాత పియూసీ పరీక్షలు రాసి పాస్ అయ్యారు. అదే విశ్వవిద్యాలయంలో 1975వ సంవత్సరంలో కళా ప్రపూర్ణ బిరుదును అందుకున్నారు.

1992 సంవత్సరంలో ప్రతిష్టాత్మక సినీ అవార్డు అరిజ్ఞార్ అన్నా, 1983లో కలై మామిణి పురస్కారంతో తమిళనాడు ప్రభుత్వం భానుమతి గారిని గౌరవించారు. 1984 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.

భానుమతి గారు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పాడిన వారి స్వంత సినిమాలో తప్పనిసరిగా ఒక క్షేత్రయ్య, త్యాగయ్య, అన్నమయ్య కీర్తనను ఒకటైనా పాడేవారు. ఆమె చేసిన సేవలు. రెడ్ క్రాస్ సొసైటీలో ఆమె జీవితకాలం సభ్యురాలుగా ఉన్నారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికని చెన్నైలో డాక్టర్ భానుమతి రామకృష్ణ మెట్రికులేషన్ స్కూల్ అనే విద్యా సంస్థను స్థాపించారు. ఒకసారి ఒక విలేకరి, ఈనాటి నటీమణులలో మీ స్థానానికి వచ్చే నటి ఎవరని భానుమతి గారిని అడిగారు. భానుమతి స్థానం భానుమతిదేనని, ఆమెలా ఎవరూ ఉండరని, ఆమె స్థానానికి ఎవరూ రారని ఆమె చెప్పారు. ఈ విధంగా ఎంతో ఖ్యాతి గడించిన భానుమతి గారు 2005వ సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన స్వర్గస్థులైనారు. ఆమె స్వర్గస్థులైన ఆమె పాటలు చిరస్థాయిగా మనం వింటూనే ఉన్నాం. చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి మధుర గీతాలు సమాప్తమవుతాయి.